ఆకాశవన వరంగల్ కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 23వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం మే నెల 13వ తేదీ బుధవారం ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయం సమయం 58 నిమిషాలు 56 సెకండ్లు కావస్తుంది. ఇక ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05కు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

తరంగిణి భక్తి గీతాలు ఇంతవరకు విన్నారు. ఈనాటి తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:40 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఇక వార్తల్లోని వివరాలు: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని

0: అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుండా ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే గినా తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి పరిష్కార వేదిక చాలా బాగుందని ప్రజలు చెప్తా ఉన్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్ధరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందనేటువంటి ప్రకటన తెలియజేస్తున్నాం. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్ర

0: లకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది, డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గాని, గుంటూరు గాని ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి, ఆర్యూబీస్ అయితే
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106,439 మంది దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు.

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7 గంటల 15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిన్న నేడు ఎప్పటికీ ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై ప్రముఖుల పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మోటే చిరంజీవి. 8 గంటలకు జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాలకు ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు చిత్రసీమ ఉంటుంది. 10 గంటల

తొంభై వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 10:30 వివిధ భారతి ఆకాశవాణి తొలి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువని యోజనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ఉంటారు. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ సెట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక 10:00-11:00 యథావిధిగా మధుర గీతాలు, అలనాటి ఆనమోత్సవాలు కార్యక్రమం వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలకు వస్తుంది. ఇక జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం రిలే. ముందుగా జిల్లా సమాచార లేఖ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ.
1: భద్రాచలంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మార్చి 27న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 12:00 అభిజిత్ లగ్నంలో జానకిరాముల కళ్యాణం మహోత్సాహంగా సాగింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ టికెట్లను ఆన్లైన్లో విక్రయించడంతో పాటు ప్రత్యేకంగా బస్సులు నడిపారు. అంతేకాకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక తలం కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణాన్ని వీక్షించిన సీఎం ఆ తర్వాత 351 కోట్లతో చేపట్టే భద్రాద్రి ఆలయ అభివృద్ది తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ అనంతరం గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీతారామ కళ్యాణం మరుసటి రోజున జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల సతీ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిమార్ట్ను గవర్నర్ ప్రారంభించారు.

0: 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పుష్కర ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, పాయ వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి రాహుల్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరం ఉన్న చోట నూతన ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లో 2 రోజుల శిక్షణ నిమిత్తం ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు వెళ్లిన గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. జిల్లాలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆకాంక్షిత భద్రాద్రి జిల్లా గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంట ప్రాధాన్యత, సాగు విధానం, అధిక దిగుమడులు పొందే పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు వివరించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు గ్యాస్ సరఫరా ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడుకు 2369గా ధరలు నిర్ణయించగా, సన్నరకం వడ్లకు అదనంగా మరో 500 బోనస్ ఇస్తారని కలెక్టర్ వెల్లడించారు. మార్చి 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలో 7,866 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ తెలిపారు. రాజీ మార్గం ద్వారా త్వరితగతిన న్యాయం లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని, కాబట్టి కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మహాకవి చెరిగొండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర ఆచార్య సంగనభట్ల నర్సయ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరామార్తి గారితో పరిచయం.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటుంది

0: నే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 ఏళ్లలోనే 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో ఎయిమ్స్లో రోగుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014లో దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23కు పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014లో 390 ఉండగా ప్రస్తుతం అవి 825కు చేరాయని వివరించారు.
1: జాంతే హే కి హమ్ లోగో నే ఏక్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కియా హై ఔర్ జబ్ హమ్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ కి బాత్ కర్తే హై తో హమ్నే హెల్త్ సిస్టమ్స్ కో భీ కాఫీ స్ట్రెంథన్ కియా హై ఔర్ హమారీ కోషిష్ క్యా హై కి హమ్ ఎక్స్పాండ్ కరే అఫోర్డబుల్ ఔర్ హై క్వాలిటీ కే హెల్త్ ఔర్ జో హమారా ఫోకస్ హై వో ఫోకస్ హై ప్రివెన్షన్ పర్ ఎర్లీ డిటెక్షన్ పర్ ఔర్ కంటిన్యూమ్ ఆఫ్ కేర్ పర్.
0: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పిజి నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ను నిన్న జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్తో సహా 5గురిని డెహ్రాడూన్లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి

0: ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకుగాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలను గురించి చర్చించడానికి ఈ సమావేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: మజబూత్ మహత్వ
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిన్న నేడు ఎప్పటికీ ఆకాశవాణి 90 వసంతల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై ప్రముఖుల పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మోటే చిరంజీవి. మరి ఈ కార్యక్రమానికి ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారుపేరు దర్జా.

0: కి దర్పానికి మరో పేరు మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం నడకలో హుందాతనం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: వినండి ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిన్న నేడు ఎప్పటికీ ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై ప్రముఖుల పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మోటే చిరంజీవి.
5: భారత ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించినటువంటి ఆకాశవాణి తన ప్రసార ప్రయాణంలో 90 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. ఆకాశవాణి నవదశాబ్ద ప్రయాణమిది. 1936లో ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ తర్వాత ఆకాశవాణిగా ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. 9 దశాబ్దాలుగా వార్తలు, విద్య, సంస్కృతి, సంగీతం, వినోదం వంటి అనేక రంగాల్లో ప్రజలకు సేవలందిస్తుంది. ఆకాశవాణి స్వాతంత్ర సమర కాలం నుండి దేశ అభివృద్ధి వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యమైంది. గ్రామీణ ప్రజలకు వ్యవసాయ సమాచారం, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు, కళాకారులకు వేదిక, సంగీతాభిమానులకు మధుర గానాన్ని అందించింది. భారతదేశంలో మొట్టమొదటి రేడియో ప్రసార కేంద్రం ముంబైలో ప్రారంభమైంది. ఆకాశవాణి అనే పేరు ఎంతగా ప్రాచుర్యం చెందిందో అది చెప్పనక్కర్లేదు. ఇలా ఆకాశవాణి కేంద్రం 90 సంవత్సరాల కాలంలో అందించినటువంటి సేవలు, ప్రముఖుల యొక్క అనుబంధం ఆకాశవాణితో ఎలా ఉంది అనేటువంటి విషయాలు, కార్యక్రమాలు కూడా ఆకాశవాణిలో ఎలా అందించారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది వరంగల్ ఆకాశవాణి కేంద్రం. ప్రపంచమంతటి ఎన్నో విషయాలు తెలిపినటువంటి ప్రసార మాధ్యమం రేడియో అని, బాల్యం నుండే రేడియోను వినడమే కాకుండా వారి చిన్నతనంలోనే పంచాయతీల ద్వారా రేడియో వినేవాళ్లమని, తన రచనలు అనేకం ప్రసారమయ్యాయని అంటున్నారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి కాలరేఖలు నవలను 13 వారాల పాటు రేడియో నాటకాల ద్వారా ప్రసారం చేశారంటున్నారు. వారేమంటున్నారో వారి మాటల్లో.
6: ఆల్ ఇండియా రేడియో ప్రారంభమై 90 సంవత్సరాలు గడిచాయని ఇప్పుడే తెలిసింది నాకు. రేడియో మన ప్రజా జీవితంలో చాలా ప్రభావం కలిగించింది. ఎన్నో విషయాలు, మొత్తం ప్రపంచం అంతటి విషయాలన్నీ కూడా మనకు రేడియో ద్వారా తెలిసాయి. ఇప్పుడంటే టీవీ వచ్చింది, కానీ టీవీ రాకుండా ముఖ్యంగా ఈ 40s, 50s, 60s కూడా మనకు ఒకే ఒక ప్రసార మాధ్యమం రేడియో. అందుకని ప్రతి విషయం కూడా ఏ ప్రపంచంలో ఏం జరిగినా కూడా మనకు రేడియో ద్వారానే తెలిసేది. ప్రత్యేకంగా నాకు రేడియోతో చాలా మంచి అనుబంధం ఉంది. నేను బాల్యం నుండే రేడియో వినడం అంటే చాలా ఉత్సాహపడేవాడిని. తర్వాత చాలా రోజులు మాకు మా ఇంట్లో రేడియో ఉండేది కాదు, కానీ రేడియో సాధారణంగా ఆ రోజుల్లో ఈ పంచాయతీ రాజు అంటే ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక పంచాయతీ సమితి ఏర్పడడం, దాని ద్వారా వాళ్ళకు రేడియో పెట్టడం, రేడియో ఊరంతా వినిపించేది. అట్లా చాలా కాలం అట్లా రేడియో విన్నాము. తర్వాత నేను 64లో ఉద్యోగంలో చేరిన తర్వాత నేను స్వయంగా రేడియోని వెంటనే రేడియో కొనుక్కున్నాను. నేను అప్పటి నుంచి నాకు రేడియోతో చాలా బలమైనటువంటి, చాలా గాఢమైనటువంటి సాన్నిహిత్యం ఏర్పడింది. తర్వాత నాకు ఇంకా రేడియోతో ఎప్పుడు మర్చిపోలేని అంశం ఏమిటంటే నా రచనలు చాలా రేడియోలో ప్రసారమయ్యాయి. ముఖ్యంగా నేను రాసిన నవలలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినటువంటి కాలరేఖల నవలలు రేడియో నాటకంగా మలిచి ఒక 13 వారాలు హైదరాబాద్ కేంద్రం నుంచి అది ఆ రేడియో నాటకం ప్రసారమైంది. దానికి చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ప్రజల నుంచి, అద్భుతమైన స్పందన శ్రోతల నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇంకో నా 2 నవలలు ఈ మధ్యనే 2 నవలల్ని రేడియోలో చదివి వినిపించడం

0: జరిగింది. అవేంటంటే ఒకటేమో ప్రేమోన్మాదులు, తర్వాత బాలవేలు, ఇవి రెండు కూడా రేడియోలో వలస పైడి అనే మిత్రుడు చాలా బాగా చదివాడు, అవి రెండు కూడా ప్రసారం అయ్యాయి. వాటికి చాలా మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఇట్లా నాకు రేడియోతో ఇలాంటి సంబంధం ఉంది. నా రచనలు చాలా, ఈ రెండు నవలలే కాకుండా ఇంకా అనేక నవలలు, అనేక రచనలు, నా కథలు, నా నాటికలు, ఇవన్నీ కూడా రేడియోలో ప్రసారం అయ్యాయి. కాబట్టి రేడియో అంటే నాకు చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక హృదయపూర్వకమైనటువంటి సాన్నిధ్యం ఉంది. సో ఇవాళ 90 సంవత్సరాలు గడిచిందంటే నిజంగా రేడియో ఎంత పరిడవిల్లిందో, ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిందో తెలుస్తున్నది. సో రేడియోకు ప్రజల మధ్య, ప్రజల హృదయాల్లో ఒక శాశ్వతమైనటువంటి స్థానం ఉంది.
1: ఆకాశవాణిలో ప్రసారమైనటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా వాటికి అద్భుతమైనటువంటి ప్రచారం కల్పించబడింది. దాంతోపాటు ఆకాశవాణి అనేటువంటిది ఆత్మీయుల అనుబంధం అంటున్నారు. అలాగే సౌహృదయ సాంస్కృతిక సంస్థ పక్షాన ఎన్నో నాటికలు వేశామని, నీలిరాగం అనే నాటికకు ఆకాశవాణి జాతీయ నాటకోత్సవాల్లో ఉత్తమ జాతీయ నాటికగా ఎన్నిక కావడం జరిగిందని అంటున్నారు ప్రముఖ కవి, రచయిత, సౌహృదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు గిరిజా మనోహర్ బాబు గారు.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి మిత్రులందరికీ కూడా అభినందనలు. 90 వసంతాల పండగ నిండిన ఈ సందర్భంలో ఆకాశవాణి గురించి 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందరెందరో మహానుభావులు, కళాకారులు కావచ్చు, సాహిత్యవేత్తలు కావచ్చు, ఆకాశవాణి ద్వారా తమ అపురూపమైనటువంటి ప్రసంగాలను కావచ్చు, కథారచనలు కావచ్చు, నవలల్ని కావచ్చు, తమకు తోచిన రంగంలో తోచినటువంటి విధంగా తమ యొక్క సేవలను అందిస్తూ ఆకాశవాణి ద్వారా ప్రఖ్యాతులైనటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు. ఆకాశవాణి నుంచి వచ్చినటువంటి వాళ్లలో ఉషశ్రీ గారు, వేలూరి సహజానంద గారు, చాలామంది, గోపీచంద్ గారు లాంటి వాళ్ళు సాహిత్య రంగంలో విస్తృత కీర్తిని గడించినటువంటి పెద్దలు, రావూరి భారద్వాజ గారు మొదలైనటువంటి వాళ్ళు. కవులు కూడా నారాయణ రెడ్డి గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, అరిపిరాల విశ్వం గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ కవిత్వాలనే కాక వాళ్ళ లలిత గీతాలను కూడా ఎంతోమంది గానం చేసి ఆకాశవాణి శ్రోతలను అలరించారు. ఈ 90 సంవత్సరాల ప్రస్థానంలో 1973 నుంచి నాకు ఆకాశవాణితో అనుబంధం ప్రారంభమైంది. ముఖ్యంగా నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి ఆకాశవాణి హైదరాబాద్ బి కేంద్రం నుంచి అనేక కార్యక్రమాలు యువవాణి ద్వారా ప్రసంగాలు చేశాను, నాటకాలు వేశాను, ఇవన్నీ కూడా ఆకాశవాణిలో జరిగాయి. తర్వాత ఆకాశవాణి అనుబంధం అట్లాగే ఉండి నేను వరంగల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగరీత్యా వరంగల్లో ఆకాశవాణితో మరింత అనుబంధం పెంచుకున్నాను. మొదట్లో ఇక్కడ పనిచేసినటువంటి పెద్దలు, స్టేషన్ డైరెక్టర్స్గా పనిచేసినటువంటి రావూరి వెంకటేశ్వరులు గారు కావచ్చు, డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారు కావచ్చు, ఆదిత్య ప్రసాద్ గారు కావచ్చు, చల్లా జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ చాలామంది ఆత్మీయ మిత్రులతో అనుబంధం పెరిగింది. ఆదిత్య ప్రసాద్ గారు ఉన్నప్పుడు 22 వారాల పాటు పద్యపీఠం అనే కార్యక్రమాన్ని ఆనాటి ఆకాశవాణి సిబ్బందుల్లో ఒకరైనటువంటి రాంబాబు గారి ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించి 22 ప్రత్యేకమైనటువంటి తెలుగు శతకాలను, అంటే ప్రారంభ శతకమైనటువంటి వృషాధిప శతకం మొదలుకొని దాశరథి శతకము, గువ్వల చిన్న శతకము మొదలుకొని శ్రీశ్రీ గారి సిరిసిరి మువ్వ శతకము, బోయి భీమన్న పిల్లి శతకం లాంటి వరకు కూడా కొన్ని పరిచయం చేసే అవకాశాన్ని కలిగించి దానికి అద్భుతమైనటువంటి ప్రచారం కలిగించారు. అట్లాగే అనేక ప్రసంగాలను ఈ వరంగల్ ఆకాశవాణి ద్వారా చేయగలిగే అవకాశం నాకు కలిగించింది. తరువాత మా సహృదయ సాంస్కృతిక సంస్థ పక్షాన ఎన్నో నాటికలను కూడా ఆకాశవాణి ద్వారా వేశాం. ముఖ్యంగా మా సహృదయ ఉపాధ్యక్షుడైనటువంటి ఏవి నరసింహరావు గారు రాసిన నీలి రాగం అనేటువంటి నాటిక ఆకాశవాణి జాతీయ నాటకోత్సవాల్లో అది ఎన్నికై కావడం వల్ల ఆ నాటకను మేము, అంటే ముఖ్యంగా సహృదయ సభ్యులు ఇక్కడ ఆకాశవాణి ద్వారా మేము దాన్ని రికార్డు చేసి ప్రసారం చేసే అవకాశం వాళ్ళు మాకు కల్పించారు. అట్లాగే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అప్పుడున్నటువంటి స్టేషన్ డైరెక్టర్ గారు, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా నాగసూరి వేణుగోపాల్ గారు వీళ్ళు ఒక ప్రణాళిక వేశారు. 100 సంవత్సరాలలో వచ్చిన, అంటే 2000 సంవత్సరం వచ్చింది కాబట్టి 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి అపురూపమైనటువంటి రచనలు, అది నాటకం కావచ్చు, కథ కావచ్చు, కవితా సంకలనం కావచ్చు, ఏదైనా కావచ్చు, చరిత్ర కావచ్చు, సాహిత్య విమర్శ కావచ్చు, ఒక్కొక్క రచన మీద యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సాహితీ మిత్రులతో ప్రసంగాలు చేయించారు. అందులో ప్రఖ్యాత ఆధునిక కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రిని గురించి ప్రసంగించే అవకాశాన్ని నాకు కలిగించారు. ఇది వారి సౌజన్యం. ఇట్లాంటి అనేక అనుబంధాలు కర్నూలు ఆకాశవాణి కేంద్రం నుంచి, అట్లాగే కడప ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసంగాలు చేసే అవకాశం నాకు కలిగింది. ఇట్లాంటి అనుబంధము నిరంతరం ఉన్నటువంటి

0: ఆకాశవాణికి 97 నిండిన సందర్భంగా ఆనందిస్తూ ఇది 100 సంవత్సరాల గమ్యాన్ని కూడా చేరాలనేటువంటి ఆకాంక్షను వెలిబుచ్చుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.
1: 1965 నుంచే రేడియోతో తనకు అనుబంధం ఉందని, రేడియోలో మాట్లాడాలనేటువంటి బీజం చిన్నప్పుడే పడిందని, అలాగే తన కార్యక్రమాలను సైతం రేడియో ద్వారా ప్రసారం చేయడం జరిగిందని అంటున్నారు ప్రముఖ కవి రచయిత పుట్లపల్లి శ్రీనివాస్ గారు.
2: 90 సంవత్సరాల ఆకాశవాణి చరిత్రలో దాదాపు నాకు ఆకాశవాణితోని హైదరాబాద్ కేంద్రంతోని దాదాపు 1965 అంటే చిన్నపిల్లవాడి దగ్గర నుండి ఆ రేడియో అంటే ఏంటో, దాని గురించి తెలుసుకోవడం ఏంటో, అదంతా కూడా చాలా విచిత్రం అనిపించేది. ఈ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు, ఆ డబ్బాలకు పోయి మాట్లాడుతున్నారు అనుకునేటువంటి పరిస్థితి. ఉదయాన్నే సుప్రభాత ప్రారంభమై ఆదివారం వచ్చిందంటే మాకు ఒక ఆట విడుపులాగా బాలానందం, తర్వాత సంక్షిప్త శబ్ద చిత్రాలు 1 గంట, ఇట్లాంటి కార్యక్రమాలు బాగా ఆకట్టుకునేటివి. వాళ్ళలాగా మనం మాట్లాడాలి అనుకునేటువంటి ఒక తపన కూడా ఆ బీజం పడ్డది. రేడియోలో ఎప్పుడైనా మనం మాట్లాడగలుగుతామా అనేటువంటి ఆలోచన ఉండే. అది క్రమంగా 78-79 ప్రాంతంలో అప్పుడప్పుడే కవిత్వం రాస్తున్న నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గురించి వెళ్ళినప్పుడు యువభారతిలో వివిధ భారతి దాంట్లో నాకు అవకాశం కల్పించారు. అది ఒక నాకు పెద్ద ఉద్విగ్నమైనటువంటి సందర్భం అన్నట్టు. ఉదయం నా కవితతో పాటు ఆ రోజు అనుకోకుండా ఇవాళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిద్ధారెడ్డి గారి కవిత కూడా దాంట్లో ఉన్నది. సో అది చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, ఓహో మనము చేయొచ్చు అని. తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి ఒక కదంబ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ దాకా తీసుకెళ్లారు. ఆ కదంబ కార్యక్రమం విద్యార్థులందరితో చేయడం, అందులో నాది కవిత, ఇంకో మిత్రుడిది పాట, ఇంకో చిన్న స్కిట్, ఇట్లా రకరకాల కార్యక్రమాలతో అక్కడ హైదరాబాద్ స్టేషన్ కు వెళ్లడమే ఒక గొప్ప సందర్భంగా భావించినటువంటి రోజులు. అట్లాంటి ఆకాశవాణి హైదరాబాద్ తర్వాత వరంగల్ కి 1990 వచ్చిన తర్వాత ఇక దాంతో మరింత దగ్గరి సంబంధం ఏర్పడ్డది. ఎప్పుడైనా నేను సెమినార్స్ కు దాంట్లో నాగ్పూర్ లేకపోతే ఉత్తరప్రదేశ్ అటు వెళ్ళి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ ఇంటర్వ్యూ తీసుకోవడం ఇక్కడి వాళ్ళు, ఆ ఇంటర్వ్యూల వల్ల కూడా నాకు కొంత ప్రేరణ కలిగింది. సో అంతేకాకుండా నా కవిత్వాలు, అప్పుడప్పుడు నేను రాసినటువంటి కవిత్వాలు 3 నెలలకోసారో 4 నెలలకోసారో వాళ్ళు వాళ్ళ టైం లిమిట్ ప్రకారంగా వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ పోయి పాల్గొనడము, ఆ రేడియోలో ఆ కవిత్వాలను వినడం ఒక గొప్ప అనుభూతి, గొప్ప థ్రిల్లింగ్. అది మళ్ళీ ఒక చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా రేడియోలో వస్తుంది వినండి అని చెప్పుకుంటున్నటువంటి సందర్భం అన్నట్టు. అది అంటే ఒక కవిగా ఎదగడానికి నిలబడడానికి ఆకాశవాణి ఖచ్చితంగా తోడ్పడ్డదని ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను నేను. అంతేకాకుండా 1980 ప్రాంతంలో అనుకుంటా నేను రాసినటువంటి 2 పాటలు లలిత గీతాలుగా దాంట్లో రావడం, మతమన్నది వలదో ఈ మత సహనం మరొకపోయి అనేది ఒకటి, జయగంట సిరియంటం రోగేడి వేళ పూలన్నీ తో విరిసేటి వేళ అనేటువంటి 2 పాటలు, అవి లలిత గీతాలుగా అప్పుడప్పుడు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. అది గొప్ప థ్రిల్. అది అంటే మనం చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మనకి ఎక్కడికి పోలేదు, ఆకాశవాణి నిలబెట్టింది, మనల్ని చూపెడుతుంది అనుకునేటువంటి గొప్ప సందర్భం. తర్వాత వరంగల్ కు ఆకాశవాణి వచ్చిన తర్వాత నాకు జరిగిన లాభం ఏంటంటే, ఒక 4-5 సంవత్సరాలుగా వచ్చినటువంటి కవితా సంపుటాల మీద కానీ కవిత్వాల మీద వార్షిక ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి సాహిత్య విశ్లేషణ చేసేటువంటి అవకాశం నాకు 4-5 సంవత్సరాలు లభించింది. అట్లా పుస్తకాలు చదివేటువంటి అవకాశం కూడా నాకు లభించింది. తర్వాత 1-2 నాటకాలు కూడా దాంట్లో వీరాచారి గారి దర్శకత్వంలోను, తర్వాత మరో మిత్రుడి దర్శకత్వంలోను నాటకాల్లో కూడా ఉండడం, ఆ వాయిస్ బేస్ వాయిస్ సరిపోతుంది, బాగా సూట్ అవుతుంది నాటకాలకు అనుకునేటువంటి సందర్భం. కానీ ముఖ్యంగా సాహిత్య వ్యాసంగంలో నేను కవిత్వం పట్ల ఎక్కువ మొగ్గు చూస్తున్నా కాబట్టి మళ్ళీ అట్లా వెళ్ళలేకపోయా. తర్వాత అంతేకాకుండా ఆకాశవాణి వాళ్ళు రాష్ట్ర వ్యాప్త కవులతో కవి సమ్మేళనం ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ నుండి ఎంపిక కాబడి నేను కాకినాడ దాకా వెళ్ళి అక్కడ చాలా మంది ప్రముఖులు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. నా గొప్ప సందర్భం ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రత్యక్ష శిష్యుడు పేరాల భరత శర్మ గారితో కలిసి నేను కవిత్వం చదవడం ఒక గొప్ప థ్రిల్ లాగా నాకు అనిపించింది. అట్లాంటి కొన్ని అనుభూతులు మర్చిపోలేనటువంటి సందర్భము ఆకాశవాణి క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఇంకో గొప్ప సందర్భం ఏంటంటే ఆకాశవాణి వారి సౌజన్యంతో దక్షిణ మధ్య సాంస్కృతిక కేంద్రం వారు 4 రాష్ట్రాల్లో జరిగినటువంటి కవిత్వాలకు సంబంధించినటువంటి ఎంపిక చేసినప్పుడు ఇక్కడ వరంగల్ నుంచి ఎంపిక కాబడి వెళ్లిన వాళ్లలో నేను ఒకడిని. ఇట్లా నాకు నాగ్పూర్ దక్షిణ మధ్య సాంస్కృతిక కేంద్రంలో వెళ్ళినప్పుడు చాలా మంది బహుభాషకు సంబంధించినటువంటి కవులు వచ్చినప్పుడు వాళ్ళందరితో ఒక పరిచయ భాగ్యం కలిగింది. అంటే ఇట్లాంటి గొప్ప సందర్భము ఎప్పటికప్పుడు ఆకాశవాణి కలుగజేస్తుంది, ఆకాశవాణి యొక్క సృజనకు ఎప్పుడైనా పెద్దపీట వేస్తుంది. కాకపోతే కాకపోతే దాంట్లో మనుషుల పట్ల ప్రేమనే ఉండాలి.

0: ద్వేషపూరితమైనటువంటి వాతావరణం ఉండకూడదనేటువంటి ఒక అండర్లైన్ మాత్రం ఆకాశవాణిలో ఉంటుంది. ఆ దిశలోపట ఆకాశవాణి చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒక గొప్ప అనుభూతికి లోనవుతున్న ఒక 90 సంవత్సరాల చరిత్ర లోపల దాదాపు ఆకాశవాణికి నాకు ఒక దగ్గర సంబంధము 60 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 66 కాబట్టి 60 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పుకోవడానికి నేను గర్విస్తా ఉన్నాయి.
1: ఆకాశవాణి ఒక శ్రోతగా ఎంతో అనుభూతితో పాటు ఎన్నో జనరంజక కార్యక్రమాలు, వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను 25 సంవత్సరాల నుండి పంచుకుంటున్నానని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాంచాలరాయ్ గారు.
2: ఆకాశవాణి 90వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా 1000 రకాలుగా 1000 సంవత్సరాలు ముందుకు ఎంతో అభ్యుదయ రీతిలో దాని పయనం సాగాలని కోరుకున్న శ్రోతగా, దాంట్లో ఎన్నో రకాల బంధాలతో ముడిపడ్డ భాగస్వామిగా, మా నాన్నగారిచే దాంట్లో ఎన్నో రకాలుగా వ్యాసరచనే కావచ్చు, న్యాయవాద వృత్తిలో కొన్ని సలహాలు, డాక్టర్ పరంగా నేను వాటిలో ఎన్నో రకాల ఇంటర్వ్యూలు ఇవ్వడం

0: వెయ్యి రకాలుగా 1000 సంవత్సరాలు ముందుకు ఎంతో అభ్యుదయ రీతిలో దాని పయనం సాగాలని కోరుకున్న శ్రోతగా, దాంట్లో ఎన్నో రకాల బంధాలతో ముడిపడ్డ భాగస్వామిగా, మా నాన్నగారిచే దాంట్లో ఎన్నో రకాలుగా వ్యాసరచనే కావచ్చు, న్యాయవాద వృత్తిలో కొన్ని సలహాలు, డాక్టర్ పరంగా నేను వాటిలో ఎన్నో రకాల ఇంటర్వ్యూలు ఇవ్వడం, జనాలను జాగృత పరచడం, లైవ్ గా ఎన్నో రకాల జనాల ప్రశ్నావళిని వాళ్లను సమర్థవంతంగా వాళ్లకు సరైన సమాధానాలు ఇచ్చి వాళ్లను ఆరోగ్య పదంలో ముందుకు సాగించే ప్రయత్నం చేయడం, వాటికి మాకు సహకరించిన పేరు పేరున డైరెక్టర్ తో పాటు దాంట్లో అందరూ స్టాఫ్ కు ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 90 సంవత్సరాల ప్రయాణంలో నేను చూసింది లాస్ట్ 20-25 సంవత్సరాల ప్రయాణం నాతో. దీని ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకలున్నా కూడా నిలబడి దాన్ని ముందుకు తీసుకొచ్చిన, దానికి ఇంధనంలా పనిచేసిన చాలా మంది వాళ్ళందరికీ పేరు పేరున వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా వాళ్ళ అన్ని రకాల సహాయ సహకారాలు ఆకాశవాణికి అవసరం. నాకు చేతనైనంత సహాయాన్ని కూడా ఆకాశవాణికి అందజేసే ప్రయత్నంగా ఉంటానని, అది ఎంతో మందికి దార్శనికంగా దగ్గర చేస్తూ ఎన్నో రకాల అనుభవాలను, తీపి గుర్తులను నాకు, మా శ్రోతలకు, నా నుంచి ప్రశ్నావళిలో సహాయం పొందిన మా ప్రేషెంట్సే కావచ్చు, వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలో రెగ్యులర్ గా ఆకాశవాణి వింటున్న శ్రోతలు అందరికి వాళ్లకు పేరు పేరున ధన్యవాదాలు. ఇది మనందరి విజయంగా భావించి ఇంకా దాన్ని 10 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున మనం ఒక పండుగలాగా జరుపుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. నమస్సుమాంజలు.
1: తెలుగు వార్తలు, సాహిత్య కార్యక్రమాలు, హరికథలు, జానపద గీతాలు, నాటకాలు, వ్యవసాయ కార్యక్రమాలు, ఇలా ప్రతి అంశానికి సంబంధించినటువంటి నిత్య జీవితంలో ప్రజలకు కావలసినటువంటి అనేక కార్యక్రమాలను సైతం ప్రసారం చేసింది ఆకాశవాణి. అలాంటి ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు కొంతమంది శ్రోతలు. వారేమంటున్నారో ఇప్పుడు విందాం.
2: అందరికీ నమస్కారం. ఆకాశవాణి అంటే కేవలం ఒక రేడియో స్టేషన్ కాదు, అదొక అనుభూతి. తరతరాల భారతీయ జీవన శైలిలో భాగమైన మన ఆకాశవాణి నేడు 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక సాధారణ శ్రోతగా నా మనసులోని మాటలను మీతో పంచుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఒకప్పుడు ఉదయాన్నే వందే మాతరంతో మొదలై భక్తిరంజని, కోయిలమ్మ పాటలతో మెలకువ తెప్పించిన ఆత్మీయ నేస్తం ఇది. టీవీలు లేని కాలంలో వార్తల కోసం, క్రికెట్ కామెంటరీ కోసం రేడియో చుట్టూ గుమ్మిగూడిన ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ఇలా వినిపించే ఆ గంభీరమైన స్వరాలు నేడు దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్తుంది. ఆకాశవాణి కేవలం వార్తలకే పరిమితం కాలేదు. రైతు సోదరుల కోసం వ్యవసాయ విశేషాలు, వాతావరణ హెచ్చరికలు అందించి అన్నదాతకు వెన్నుముకగా నిలుస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రసారాల ద్వారా జ్ఞానాన్ని పంచి విద్యా వికాసానికి తోడ్పడింది. కళాకారుల కోసం సంగీత సభలు, రేడియో నాటకాలు, సాహిత్య రూపకాల ద్వారా తెలుగు భాషా సంస్కృతులను కాపాడింది. ముఖ్యంగా మన ప్రాంతీయ మాండలికాలను, జానపద కళలకు ఆకాశవాణి ఇచ్చిన ప్రాధాన్యత వెలకట్టలేనిది. ఆకాశవాణి ఈ పేరు వినగానే మనసులో ఎన్నో మధుర జ్ఞాపకాలు మెదులుతాయి. ఒకప్పుడు మా ఇంట్లో రేడియో ఆన్ చేస్తే అది కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అది మా ఇంటి సభ్యుడిగా మేము ఇప్పటికీ భావిస్తాం, పూజిస్తాం. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి సంగీతం వరకు ఆకాశవాణి మా దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. 90 సంవత్సరాల ప్రయాణం అంటే అది ఒక సంస్థ ప్రయాణం మాత్రమే కాదు, ఇది కోట్లాది హృదయాల ప్రయాణం. వార్తలు వినేటప్పుడు వచ్చిన నమ్మకం, సంగీతం వినేటప్పుడు కలిగిన ఆనందం, నాటికలు వినేటప్పుడు పొందిన అనుభూతి, ఇవన్నీ శ్రోతలకు ఆకాశవాణి ఇచ్చిన అమూల్యమైన సంపదగా మేము, నేను ఇప్పటికీ భావిస్తాము. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు ఆకాశవాణి ఒక దారి చూపిన దీపంలా నిలిచింది. ఎన్నో కళాకారులకు ఇది ఒక వేదికగా, ఎన్నో ప్రతిభలకు ఇది ఒక ఆరంభంగా నిలిచింది. గొప్ప స్వరాలు, గొప్ప ఆలోచనలు ఈ ఆకాశవాణి ద్వారానే ప్రపంచానికి చేరాయి. ఇప్పటికీ ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా, వేగంగా మారుతున్న కాలంలో కూడా ఆకాశవాణి తన విలువలను, తన విశ్వసనీయతను కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. మారుతున్న కాలంలోనూ చెక్కు చెదరని ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు

0: ఎన్ని వచ్చినా కూడా ఆకాశవాణి ఇచ్చే విశ్వసనీయత మరెక్కడా దొరకదు. విపత్తుల సమయంలో తుఫానులు వచ్చినప్పుడు సామాన్యుడికి దిక్సూచిగా నిలిచేది మన రేడియోనే. నేడు ఎఫ్ఎం రూపంలో యువతకు దగ్గరవుతూ యాప్స్ ద్వారా అరచేతిలోకి వచ్చి తన ఉనికిని మరింత చాటుతోంది. 90 ఏళ్లుగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆకాశవాణి మునుముందు మరెన్నో వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రోతలకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఆకాశవాణి మన ఆశల వాణి, మన విజ్ఞాన వాణి. దశాబ్దాలుగా విశ్వసనీయ సమాచారాన్ని, వినోదాన్ని, సాంస్కృతిక విలువలను ప్రజలకు అందిస్తూ ప్రతి ఇంటికి చేరువైన మాధ్యమంగా ఆకాశవాణి నిలిచింది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు ప్రతి శ్రోత మనసును తాకుతూ భాష సంపదను, సాంప్రదాయాలను కాపాడుతూ మరింత ముందుకు సాగింది. ఈ 90 సంవత్సరాల ప్రయాణంలో అనేక తరాలను ప్రభావితం చేసిన ఆకాశవాణి భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని కోరుకుంటున్నాను. ఆకాశవాణి కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
1: వరంగల్ కాశీబుగ్గ దాసీ రామచంద్రం. వరంగల్ రేడియో కేంద్రములో ఇవాళ 90వ వార్షికోత్సవం జరిగినది. 91లకు అడుగుచున్నది. వరంగల్ రేడియో కేంద్రములో ఉదయ తరంగంలో మంచి జానపద గేయాలు మరియు సినిమా పాటలు, నాటికలు అన్ని మంచిగా వస్తున్నాయి. వరంగల్ కేంద్రంలో మరియు డాక్టర్ సలహాలు, చిన్నపిల్లల కార్యక్రమం ఆదివారం చాలా చాలా బాగుంటున్నాయి. వరంగల్ కేంద్రంలో వార్షికోత్సవం జరిగినది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. వరంగల్ కేంద్రంలో పనిచేస్తున్న అనౌన్సర్ మరియు డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు.
2: నా పేరు గోని రవి, వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి ప్రాంతం శ్రోత. ఈ రోజుతో మన ఆకాశవాణి 90 దశాబ్దాలు పూర్తి చేసుకుని 91వ ఏట అడుగు పెడుతుంది. కాబట్టి ఈరోజు మన ఆకాశవాణి అధికారులకు, పలు రేడియో కేంద్ర అధికారులకు, అనౌన్సర్లకు, ఇంజనీరింగ్ విభాగానికి, ప్రతి ఒక్క ఉద్యోగికి పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ శుభ సందర్భంగా తెలపాలనుకునే విషయం ఏంటంటే, ఆకాశవాణి ఇన్నేళ్ళైనా ఎందుకు ఇంతలా జనంలో పాతుకుపోయింది అంటే, ఏ విషయంగా ఉంటే దాన్ని ఒక రీసెర్చ్ బాగా చేసి ఇది అవును అనేది నిర్ధారించుకున్న తర్వాత మనకు వార్తల రూపంలో తెలియజేసేదే ఆకాశవాణి. అందుకే ఇవాటి వరకు కూడా దానికి ఇవన్నీ తగ్గలేదు. ఒక అబద్ధమనే విషయానికి చోటు ఉండదు. కాబట్టి ఆకాశవాణి అంటే ఇప్పటికీ ఎంతో మంది అభిమానిస్తారు. మేము గత 40 సంవత్సరానికి రేడియో వింటున్నాం, ఇక ముందు కూడా ఇలాగే వింటుంటాం. రేడియో ద్వారా ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకొని జీవితంలో నిలదొక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఉద్యోగ వార్తలు వస్తాయి రైతుల గురించి, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారి గురించి. ఇంకా కాలాన్ని బట్టి, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, కాలాన్ని బట్టి కూడా మనకు జబ్బులు ఏదైనా కాలాన్ని బట్టి వస్తుంటాయి కదా, దాన్ని బట్టి కూడా వాళ్ళు ఆయా సంబంధించిన సమస్యలకు డాక్టర్లను ఎంపిక చేసుకుని మనకు సమాధానం ఇప్పిస్తారు. దాన్ని బట్టి కూడా మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే మనం ఏ వైద్యశాలకు వెళ్లకుండానే మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన మిత్రులతో ఈ విషయాన్ని షేర్ చేసుకుందాం. ధన్యవాదాలు.
3: భారతీయ భాషలు, సాంప్రదాయాలు, జానపద కళలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించింది ఆకాశవాణి. ప్రత్యేకించి ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రజలకు వేగంగా సమాచారం చేరవేయడంలో ఆకాశవాణి విశ్వసనీయ మాధ్యమంగా నిలిచింది. టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా విస్తరించిన నేటి యుగంలో కూడా రేడియో తన ప్రత్యేకతను నిలుపుకుంది. 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందింది. ఎఫ్ఎం ప్రసారాలు, డిజిటల్ స్ట్రీమింగ్, మొబైల్ యాప్ల ద్వారా యువతకు మరింత చేరువయ్యింది. న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి అన్ని రేడియో స్టేషన్స్ నుంచి వచ్చేటువంటి ప్రసారాలను వినే విధంగా యాప్ను తయారు చేసింది ఆకాశవాణి. అదే కాకుండా ఆకాశం నుంచే వినిపించే వాణిగా పేరుగాంచిన ఆకాశవాణి భారత ప్రజల భావోద్వేగాలకు, సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచింది. 90 సంవత్సరాల సేవా ప్రయాణంలో భారతీయ ప్రసార రంగ చరిత్రలో ఒక గర్వకారణంగా నిలిచింది.

0: మీరింతవరకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో నిన్న నేడు ఆకాశవాణి, నిన్న నేడు ఎప్పటికీ ఆకాశవాణి, 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై ప్రముఖుల పరిచయాలతో కూర్చున్నటువంటి కార్యక్రమం ఇంతవరకు మీరు విన్నారు. మరి సమర్పణ శ్రీ మోటే చిరంజీవి. కార్యక్రమంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమలా సై బాల్, గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
6: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి EMI చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
7: RBI అంటుంది
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: కార్యక్రమంలో సిరువెన్నెల ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన సిరువెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం KV మహాదేవన్.

మీరు విన్న పాట శుభాకాంక్షలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రేణుకా పాడిన సిరివనల్ల సీతారామ శాస్త్రీ గీతం, స్వరాలు సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్ మరియు కోటి.

ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు వినండి జానపద సంగీతం. డి సదయ బృందం అలపించిన జానపద గీతాలు వింటారు.

0: జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ బృందం అలపించిన మరొక జానపద గీతం విందాం.

0: జానపద సంగీత కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: డి సదయ బృందం అలపించిన జానపద సంగీత కార్యక్రమంలో చివరిగా విందాం.

మీరు వింటున్నది ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు జానపద సంగీత కార్యక్రమంలో డి సదయ్య బృందం ఆలపించిన జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: చిత్రసీమ కార్యక్రమంలో కొన్ని వాణిజ్య పట్టణాలు విందాం.
1: మూడు కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్?
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట తాంబూలాలు చిత్రం కోసం స్వర్ణత పడిన వేటూరు గీతం సంగీతం రాజ్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: చిత్రసీమలో తర్వాత పాట భగవత్ కేసరి. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ పడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం తమన్ ఎస్.

0: కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: చిత్రసీమలో తర్వాత పాట జెమిని చిత్రం కోసం శంకర్ మహాదేవన్ మరియు ఉషా పాడిన వేటూరి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

వర్షం చిత్రం నుండి టిప్పు మరియు ఉష పడిన సిరునెల సీతారామ శాస్త్రి గీతం స్వరాలు సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన విందాం.

పంపిన పాట. పాట రాసింది కాసర్ల శ్యామ్, సంగీతాన్ని అందించింది బీఎంసీ సిరులియో. కార్యక్రమంలో తర్వాత పాట ఎగిరే పావురమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సరి పని సనిపమ పని పమరి గరి సరి గరి నిసరి మప సరి మని సరి మరి మని పమ పని సరి సరి సని పని సని పని పవరి గరి సర్ నిసరి నిసరి మరి మని రిమ పని సమ పని సమ పని సరి సార్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది.
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: చిత్రసీమలో తర్వాత పాట ఏక్ నిరంజన్. ఈ చిత్రం కోసం హేమచంద్ర మరియు గీతమాధురి పాడిన రామజోగయ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

మీరు వింటున్నది ఫెమ్బ్యాడ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీత సుమ మాలిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరి చివరిగా విందాం నీరాజనం చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఓపీ నయ్యారు.

ఇంతవరకు చిత్రసింహ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. ఇక 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో సమావేశమైంది. ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. బంగారం, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి వస్తున్నాయి. బంగారం వెండిపైన 5%, ప్లాటినం పైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్యాటలిస్ట్ పై 4.35% సుంకం వర్తిస్తుంది. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ త్వరలోనే ఏఎన్ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూతనంగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా 1,80,000 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారని పేర్కొంటూ టిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వాలు అనుమతించినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై టికెట్టు ధరలను పెంచకూడదని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అకినేని నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుమతి లేకుండా ఫోటోలను వాణిజ్యానికి వాడటంపై వ్యాపారిని నిలదీయగా, తాము సదరు సినిమాకు అధికారిక మర్చంటైజింగ్ భాగస్వాములము అని, ఆ వస్తువులను నాగార్జున స్వయంగా ప్రమోట్ చేశారని సదరు వ్యాపారి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, యుద్దంలో అమెరికా శాంతియుతంగా లేదా మరో విధంగానైనా గెలుస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్దం ముగింపులో అమెరికాకు చిత్తశుద్ది లేకపోవడమే ప్రధాన అడ్డంకి అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి తెలిపారు. తెలంగాణలో ఈరోజు నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతున్నాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభం.

అర్థమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు.

0: పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీకున్న అపారమైన అనుభవంతో మీరు మిమిక్రీ సిలబస్ కూడా తయారు చేశారు కదా, మిమిక్రీ సిలబస్ కానివ్వండి లేదంటే మిమిక్రీ కళాకారుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏమిటి సార్? ఈ మీరు చెప్పే విషయాలన్నీ కూడా మా శ్రోతలకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మరి ఈ మిమిక్రీ సిలబస్ గురించి మిమిక్రీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, ఆర్టిస్ట్కి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఇవన్నీ చెప్తారా?
1: మెకాలే ఏర్పాటు చేసిన చదువుల సిలబస్ మానవుని సహజ సిద్ధమైన శక్తులకు పెద్దగా దోహదం చేయలేదు. ఆ చదువులు గుమాస్తాల ఉద్యోగాలకే ఉపయోగపడ్డాయి. అన్ని ఉద్యోగాలకు ఇంగ్లండ్ నుండి తేలేక వాళ్ళ అవసరం కొద్దీ ఏర్పాటు చేసిన సిలబస్ చదవలసి వచ్చిన వాటిలోని కోటాను కోట్ల గ్రాడ్యుయేట్లలో నేనొకడిని. నా కళకు సంబంధించిన చదువు మెకాల ఏర్పాటు చేసిన సిలబస్లో లేదు. ఇన్నేటెబిలిటీస్ అంటే సహజ సిద్ధమైన శక్తులను అభివృద్ధి చేసే విద్యా విధానమే చాలా గొప్పదని నా అభిప్రాయం. ఇన్నేటెబిలిటీస్ అంటే ఉదాహరణకు ఇప్పుడు మ్యూజిక్ ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి డ్రామాలో యాక్ట్ చేయాలంటుంది, ఒకరికి మ్యాజిక్ ఉంటుంది, ఒకరికి మిమిక్రీ ఉంటుంది, ఒకరికి సింగింగ్ ఉంటుంది. అది సహజ సిద్ధమైన శక్తులు. అవి డెవలప్ చేస్తే ఈ చదువుతో పాటు ఈ రెండు కూడా కలిపితే బంగారానికి పరిమళం అయినట్టుగా ఉంటుంది. యాపిల్ పండు చెట్టు నుండి రాలితే కింద పడుతుందని ఎవరికి తెలియదు? అందరికీ తెలిసిందే. కానీ న్యూటన్ పండు కింద పడగానే ఒక కొత్త విషయాన్ని కనుగొన్నట్లుగా పరమానంద భరితుడైనాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి కలదు అని అన్నారాయన. అలాగే అందరికీ తెలిసిన వాటినే సైంటిఫిక్గా చెప్తారు సైంటిస్ట్ అయిన వారు. కళాకారుడు తన అనుభవంతో సాధన చేత ఒక కొత్త కళారూపాన్ని ఇవ్వవచ్చు. అలా కొత్త రూపాన్ని ప్రజలు ఆదరించినాడు ఆ కళకు సైన్స్ కానీ అఖండమైన గౌరవం లభిస్తుంది. నృత్యాల్లో అనేక నృత్యాలకు సిలబస్ ఉంది, లెక్కలు జాగ్రఫీ ఇత్యాదులకు సిలబస్ ఉంది. అలాగే అనేక సంవత్సరాల అనుభవం వల్ల మిమిక్రీ సిలబస్ రాసే అవకాశం నాకు దక్కింది. మిమిక్రీ అంటే అనుకరించి నమ్మించడం అని అర్థం. ఈ కళకు సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయని వెతికితే ప్రపంచంలో ప్రముఖ పట్టణాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాల కొట్టలో ఈ కళకు సంబంధించినది ఏమీ దొరకలేదు. అనేక మంది మేధావులు, విమర్శకులు, కవులు, గాయకులు, రచయితలతో ముచ్చటిస్తే ఎవరు ఏమీ చెప్పలేకపోయారు. ఎవరి దృష్టిలోనైనా పశుపక్షాదులను అనుకరించే వరకే పరిమితంగా చెప్పారు. నృత్యము, సంగీతము, లఘు సంగీతము, నాటిక, నాటకంలాగా మిమిక్రీ కళకు కూడా సమాన ప్రతిపత్తి ఎందుకు రాకూడదు అనే ఆలోచనతో ప్రతినిత్యం నన్ను వెంటాడింది. బాగా యోచించాను. చిత్తూరు నాగయ్య గారి సినిమాలు చూసి కళారంగం మీదకు మనసు మరలింది. బాగానే ఉంది. కానీ నాగయ్య గారి సినిమాలకు మిమిక్రీకి సంబంధం లేదు. తర్వాత మిమిక్రీ కళ మీద పరిశోధన మొదలుపెట్టాను. 4 దశాబ్దాల అనుభవంతో మిమిక్రీ కళాకారుల కోసం, మిమిక్రీ కళ కోసం చిన్న సిలబస్ రాశాను. ఆ సిలబస్ ప్రకారం కార్యక్రమాలు ఇచ్చాను. అందరూ పరమానంద భరితులైనారు. పండిత బామర్లు నేను రాసిన మిమిక్రీ సిలబస్ను ముక్తకంఠంతో మెచ్చుకున్నారు. చతుషష్ఠి కళల్లో స్వరవంచన కలదు. త్రేతాయుగంలో ఈ కళకు మూలం శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెళితే ఆ లేడి చనిపోతూ మారీచుడు రూపంలో హా లక్ష్మణ అని శ్రీరామచంద్రుడి గొంతును అనుకరించాడు. ఆ గొంతు విని లక్ష్మణుడు ఆ మాయలేడి పడిపోయిన స్థలం దగ్గరికి వెళ్తాడు. ఇది అమెరికాలో అడిగారు, మీ కళ ఎప్పుడు పుట్టిందండి, మీ దేశం పుట్టముందు పుట్టిందన్నాను. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయి అప్పుడు ఈ చెప్పాను, ఆ శ్రీరామచంద్రుడు మాయలేడిని అనుకరించడం ఇది కొన్ని వేల సంవత్సరాల కిందది, మీ దేశం 500 సంవత్సరాలే కదా, మా కళ చాలా ప్రాచీనమైనటువంటిది, 64 కళ్ళలో స్వరవంచన ఉంది అని చెప్పాను. రామాయణంలో బాలకాండలో అహల్య వృత్తాంతంలో ఇంద్రుడు కోడిలాగా కూయడం, నర్తనశాలలో భీముడు దుప్పటి కప్పుకుని సైరంధ్రిని అనుకరించడం, కీచకుణ్ణి వధించడం, అరిస్టాటిల్ ఏమన్నాడంటే మానవునిలోని హావభావాలను కదిలించేందుకు తోడ్పడుతుందన్నారు. మిమిక్రీ కళ యొక్క ధ్యేయం పరమావధి ఎలా ఉండాలంటే సామాజిక స్పృహ కలిగింపజేయాలి, ఆనందాన్ని కలిగింపజేయాలి. ఈ రెండు ఉంటేనే బాగుంటుంది. ఎవరో ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ మాట్లాడాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచి అమ్మాయిలాగా మాట్లాడరా, ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. దే ఆర్ మిస్యూజింగ్ ది ఆర్ట్.
0: అవునండి.
1: అందువల్ల దీనికి చాలా విస్తృతమైనటువంటి ఒక పరిధి ఉంది. దీనికి మిమిక్రీ ఆర్టిస్ట్కు ఎన్ని గుణాలు ఉండాలంటే అన్ని గుణాలు ఇందులో అవసరంగా ఉండాలి. ముఖ్యంగా మిమిక్రీ

0: ఆర్టిస్ట్ ఈజ్ సూపర్ యాక్టర్, వాడు నటుడై ఉండాలి. నటుడికి నేను ఒక సంవత్సరం కోర్సును ఒక 6 వాక్యాల్లో మీకు చెప్తాను నటన గురించి.
1: చెప్పండి.
0: ఈ సంవత్సరం కోర్సు వాడికి అక్కర్లేదు మిమిక్రీ ఆర్టిస్ట్ కు. ఈ 5-6 వాక్యాలు ఆ సారాంశాన్నంతా నేను 6 వాక్యాల్లో పెట్టేశాను. మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు నటుడై ఉండాలి. నాటకంలో ఒక పాత్ర నటించడం, ఆ పాత్ర స్వభావమును పూర్తిగా ఆగణించుకున్న తర్వాత నటుడు తన అనుభవంతో, ఇతరుల సలహాలతో, దర్శకుడి తోడుతో తన ఊహాశక్తిని జోడించి రిహార్సల్స్ చేసి ఇంప్రవైజ్ చేసి పాత్రల బాహ్య వైఖరులనే కాక అంతర్జీవితాలను కూడా కళాస్వరూపాలలో వ్యక్తీకరిస్తే ఉత్తమ నటుడవుతాడు, అందరి మెప్పు పొందుతాడు. ఒక్కొక్క నటుడికి ఒక పద్ధతి ఉంటుంది. కొంతమంది నటులు అనేక పాత్రలకు సరిపోతారు, కొంతమంది వారి వారి శరీర సౌష్ఠవాలను అనుసరించి కొన్ని పాత్రలకే సరిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నాటకంలో ప్రాంప్టర్ అవసరం. ఆ ప్రాంప్టర్ కూడా ఏం చేస్తాయంటే, చాలామంది అసలు ప్రాంప్టర్ యొక్క విధులు ప్రాంప్టర్స్ కూడా చాలా మందికి తెలియండి. ప్రాంప్టర్ మొదటి నుంచి ఏకరు పెడుతూ ఉంటాడు, డైలాగ్ మొత్తం చెబుతూ ఉంటాడు. ప్రాంప్టర్ కూడా రిహార్సల్స్ లో అటెండ్ అయ్యి ఏ ఆర్టిస్ట్ ఎక్కడ దూడవేస్తున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ నట్టుబడుతున్నాడు, ఏ ఆర్టిస్ట్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు అవి చెప్పాలి. కానీ మొత్తం డైలాగులు వీడంతా చెప్తే ఎట్లాగండి? కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ కి ప్రాంప్టర్ అసలు ఉండకూడదు. మిమిక్రీ ఆర్టిస్ట్ కి ప్రాంప్టర్ ఉంటే అది విధానమే కాదు, రాత్రి 12 గంటల సమయంలో లేపి ఆ డైలాగ్ తర్వాత ఏం డైలాగ్ ఉందంటే వాడు చెప్పాలి.
1: జ్ఞాపక శక్తి,
0: గ్రహణశక్తి ఉండాలి. బహుపాత్రాభినయం కూడా తెలియాలి మిమిక్రీ ఆర్టిస్ట్ కు. ఒకే నటుడు నాటకంలో అన్ని పాత్రలు కానీ లేక కొన్ని పాత్రలతో కూడుకున్న సీను కానీ ఏకకాలంలో నటించడం, ఈ ప్రక్రియను అసాధారణమైన ప్రతిభ ఉండాలి. పాత్రోచితమైన సంభాషణ, పాత్రోచితమైన నటన, ముఖ కవళికలు వెంట వెంట మార్చాలి. బ్రహ్మాండమైన ఏకాగ్రత ఉండాలి. ఈ ప్రక్రియలో ప్రాంప్టర్ ఉండకూడదు. రాత్రి 2 గంటలకు నిద్ర లేపినా నాటకంలోని సన్నివేశాన్ని అనర్గళంగా చెప్పాలి. అంత స్థితి వచ్చే వరకు సాధన చెయ్యాలి. ప్రేక్షకులకు ఆయా అన్ని పాత్రలను అనుభూతి ఏకకాలంలో కలగాలి. ఈ ప్రక్రియకు ఆహార్యం అక్కర్లేదు. సాధారణమైన దుస్తులు చాలు, పాత్రోచితమైన దుస్తులు అక్కర్లేదు. ఏ భాషలోనైనా చెప్పొచ్చు, కానీ ఆయా భాషోచ్చారణలు తెలియాలి. ఆయా భాషలు తెలిసిన వారితో సంప్రదించాలి. ఆయా భాషలు తెలిసిన వారితో సంప్రదిస్తే ఆయా భాషల ప్రామాణిక వ్యవహారిక ప్రాంతీయోచ్చారణలు తెలుస్తాయి. ఈ ప్రక్రియలో ఒక పాత్ర నటిస్తున్నప్పుడు ఇంకో పాత్ర రియాక్షన్ మిస్ అవుతుంది. అందువల్ల ప్రక్రియ బాగా ప్రాక్టీస్ చేసిన వారు నాటకంలో ఒకే పాత్ర నటించినప్పుడు ఎంతో జాగ్రత్తగా నటించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒథెలో డెసిడెమోనా చెప్పాను
2: అనుకోండి, Will you come to bed, my lord?
0: Will you come to bed, my lord? అని వీడు అన్నప్పుడు వాడికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది ఇందులో ఉండదు. రెండు చెప్పేయాలి. దుర్యోధనుడు, గాంధారి, ధృతరాష్ట్రుడు.
2: నాయన సుయోధన, ఇవి సుమ్మున మాట్లాడుతూ న్యాయమా? నా మాట విను నాయన.
3: తండ్రి, చెప్పవలసిన వారు కావున చెప్పి తిరి. అది ఎటుండ నిండు సమరము సేయరే బలము సాలిన
0: అని ఇలా ఈ పద్యం చదువుతుండు.
2: నాయన సుయోధన, ఈ విధమును మాట్లాడు న్యాయమా
0: అని ఇలా జోడించు.
1: గాంధారి పాత్ర రావాలి మళ్ళీ,
0: ఇమీడియట్ రావాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు వేషం
2: వేసుకుని
0: ఆ డైలాగ్ చెప్పి లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని మళ్ళీ
3: తండ్రి చెప్పవలసిన వారు కావున చెప్పి
0: మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పి మళ్ళీ ఆవిడ నాయన సుయోధన ఆడ వేషం వేసుకుని ఇన్ని ఎక్కడ కుదురుతుందండి? నటన ప్రధానమైనటువంటిది.
1: ఏకకాలంలో బహుపాత్రాభినయం,
0: బహుపాత్రాభినయం ఉండాలి. ఇప్పుడు గిరీశం మాట్లాడతాడు, వెంకటేశం ప్రవేశిస్తాడు. గిరీశం మాట్లాడేది ఏకపాత్రాభినయం, వెంకటేశం ప్రవేశిస్తే బహుపాత్రాభినయం అవుతుంది. అందువల్ల బహుపాత్రాభినయంలో ప్లెయిన్ దుస్తులు చాలు, అసాధారణమైనటువంటి ప్రతిభ ఉండాలి, పాత్రోచితమైన సంభాషణలు చెప్పాలి. అన్ని వృద్ధుడు ఒక పడుచు భార్య ఏదో ఉందనుకోండి, వైవిధ్యం వెంటనే
2: ఏమిటక్కడ ఏం చేస్తున్నావు? మీ ప్రతి మాట మీకు ఎక్కడ కూర్చున్నా ఏం చేసిన అనుమానాలే మీకు.
4: అడిగాడు ఎవరితోనూ మాట్లాడుతుంది, ఎవడో కొన్నాడు.
2: మా మేనరుడు చిన్నప్పుడు నా ఒళ్ళో పెరిగాడు,
4: చిన్నప్పుడు ఒళ్ళో పెరిగాడు అని ఇప్పుడు పెట్టుకునే ఒళ్ళు అంటే కాదు, వాటితో కొంచెం దూరంగా ఉండి మాట.
2: ఏమిటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు మీరు
0: అని రెండు వైవిధ్యం చెప్పడానికి ఓ పాత్రం చో పాత్రం జంప్
1: చేయాలి.
0: ఒక సింగర్ ఇమిటేట్ చేస్తే ఇంకో సింగర్ ఇమిటేట్ చేసే మధ్య కూడా అనడానికి వీల్లేదు, టకామన సింగర్ లాగా వెళ్ళిపోవాలి. ఇది బహుపాత్రాభినయంలో ఇది చాలా టఫెస్ట్ జాబ్. ఇది
1: ఏమిటంటే ఏకకాలంలో
0: జరగాలి.
1: మీరే సర్వకళ సమ్మేళనం మిమిక్రీ అని చెప్పి అంటూ
0: ఉంటారు, సర్వకళ సమ్మేళనం. అంచేత మిమిక్రీ ఆర్టిస్ట్ బహుపాత్రాభినయం చేసేటప్పుడు ప్లెయిన్ దుస్తులు చాలు, కానీ వీడికి వాయిస్ కల్చర్ బాగా ఉండాలి. వాయిస్ కల్చర్ దానికి అనేక ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్,

0: ഹോണമുള്ള അവരോ ആണ്.
1: ഐ കാൻ കം ഗെറ്റ് ഫോർ
0: ఈ రెండింటి మధ్యన ఎవడు కొంతైనా ఎంత బకాసు ఎవడు కొంతైనా ఎవడు కొంతైనా అంచేత ఈ వాయిస్ కల్చర్ దానికి ఎక్సర్సైజ్ అది అది అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఆరోహణం అండ్ అవరోహణం తెలిస్తే అన్ని పాత్రలు కానీ ఏ పాత్ర అయినప్పటికి కూడా యాక్ట్ చేయాలి కానీ ఇందులో యాక్టర్లను ఇమిటేట్ చేయకూడదు. బహుపాత్రమైన వృద్ధుల్లాగా మాట్లాడదు. గోవిందరాజు సుబ్బారావు లాగా ఎందుకు మాట్లాడాలి, వృద్ధుల్లాగా మాట్లాడు. నువ్వు నటుడై ఉంటే నీకు అనుభవం వస్తుంది. ఇమిటేటింగ్ ఆర్టిస్ట్ ఒక భాగం మాత్రమే కానీ ఇమిటేటింగ్. ఇప్పుడు ఒకడు సన్నగా ఉన్నాడు ప్రాణం బయటు, వాడు యశ్వరంగారావులో యాక్ట్ చేస్తానంటాడు. వాడు బెగ్గర్లాగా యాక్ట్ చేయాలి. వాడు యశ్వరంగారావులో ఎందుకు యాక్ట్ చేయాలి? యశ్వరంగారావులు కావాలంటే ధ్వని రంగంలో భాగంలో చెప్పొచ్చు. అందువల్ల బహుపాత్రాభినయం అసాధారణమైనటువంటి ఒక ప్రతిభ ఉండాలి. అలాగే మిమిక్రీ ఆర్టిస్టు అనుకరణ విద్య బాగా తెలియాలి. అనుకరణలో రెండు రకాలు, రెండు భాగాలు. ధ్వని అనుకరణ అంటే ఎవరిలా మాట్లాడితే అలా మాట్లాడడం. రెండవది విచిత్రమైన అలవాట్లు, చేష్టానుకరణం, మేనరిజమ్స్ మరియు ఇడియోసింక్రసీస్ ఉంటాయి. అవి నైజము, ప్రకృతి, దేహ స్వభావము, వ్యక్తి స్వభావము. అనుకరించడం, ధ్వని అనుకరణ మరియు చేష్టానుకరణం రెండు అనుకరించాలి. ఈ రెండింటిని ఏకకాలంలో ఆర్టిస్టులు ప్రదర్శిస్తే ప్రేక్షకుల ఆనందానికి అవధులుండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది మాట్లాడుతూ కారర్ నోట్లు పెట్టుకుంటారు.
2: అడంగా వాడు వచ్చాడు, వచ్చాడు వీడు అడంగా ఎందుకు వచ్చాడు, అడంగా బొమ్మటి వచ్చాడు వీడు, అడంగా వచ్చాడు వీడు, అడంగా అడంగా ఊరు వస్తాడు. ఇవన్నీ ఏకకాలంలో ఉంటే ఏమవుతుందంటే మేనరిజమ్స్ ఈడియోస్, కొంతమంది కోట్ బటన్ పట్టుకొని మాట్లాడుతుంటారు, కొంత జేబులు చేయి పెట్టుకుని మాట్లాడుతుంటారు. ఏకకాలంలో చెప్తే చాలా బాగుంటుంది. అనుకరణ ఏడు భాగాలుగా విభజించవచ్చు. రాజకీయ నాయకులను అనుకరించడం, రెండు నటీ నటులు, గాయకులు, గాయనీమణులను మరియు డాన్సర్స్ ను అనుకరించడం, మూడు కవులను, పండితులను, విమర్శకులను, రచయితలను అనుకరించడం, పశుపక్షాదులను అనుకరించడం, వాద్యములను అనుకరించడం, నిత్య జీవితంలోని ప్రాంతీయతను అనుకరించడం. నేటివిటీని ఇమిటేట్ చేయాలి. డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకంలో నటించడానికి నిత్య జీవితంలోని అనేక సంఘటనల్ని మరియు విచిత్ర వ్యక్తులను అనుకరించడం. ఈ శీర్షిక మీద పుస్తకమే వ్రాయొచ్చు, సంక్షిప్తంగా చెబుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామెడియన్ అవుతున్నాడు అనుకోండి, రేలింగ్ ఇమిటేట్ చేస్తాడు. రేలింగ్ ఇమిటేట్ చేస్తే రేలింగ్ కనబడతాడు కానీ వీడు కనబడ్డు. ఆనందానికి మాత్రమే ధ్వని అనుకరణ. ఈ ఇమిటేషన్, నేటివిటీని ఇమిటేట్ చేయండి, మీకు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ట్రబుల్ వాడు ఉన్నాడు. ఆస్తమా ట్రబుల్ వాడికి ఏమేమి అలవాటు ఉంటాయన్నది ఆర్టిస్ట్కి ఏం తెలుస్తుందండి? ఆస్తమా ట్రబుల్ ఎలా ఉన్నాడు వాడిని చూడాలి.
3: కొంత పరిచయ జ్ఞానం కూడా అవసరం.
0: పరిచయ జ్ఞానం తీసుకుని దాన్ని ఇంప్రొవైజ్ చేయాలి. ఇంప్రొవైజ్ చేసి యాక్ట్ చేయండి. వాడు నిలబడతాడు, రేలింగ్ ఇమిటేట్ చేసి, అల్లునామలింగ ఇమిటేట్ చేసి వాడు గాలి కొట్టుకుపోతాడు. అది ఆనందానికి మాత్రం, నటీ నటులను అనుకరించడం ఒక ఆనందం మాత్రమే కానీ అది మంచిది కాదు. దీంట్లో ఏమిటంటే నేటివిటీని అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఆయన చూశాను, ఆహా వీరు దుర్యోధనుడు వేస్తే బాగుంటుంది అనుకున్నాను. తీరా పరిచయం చేశాను, నమస్కారం ఆచార్య బాగున్నారు అన్నాడు. చూడండి, అలా కొత్త క్యారెక్టర్ పెట్టండి. వంద క్యారెక్టర్ ఉన్నాయి. ఓ వైస్ ఛాన్సలర్ మాట్లాడాడు, షిట్ ఇస్ ఆన్ సిఫాయ్ స్పీక్ ఇన్ తెలుగు, యు మే థింక్ దట్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. అది కొత్త వాయిస్. ఈ మన వాస్తమాటబుల్ వాడు మాట్లాడుతుంటే వాయిస్ పూడ్చుకుపోతూ ఉంటుంది. పూడ్చుకుపోయినప్పుడు పంపు తీసుకుని ఇలా ఇలా అంటాడు,
4: ఏమండి నేను కొండ మీద నుంచుని ఆ కింద నుంచుని రమ్మని చెప్పి
0: అప్పుడు ఆ వాయిస్ పూడుకుతూ చిన్న పంపు తీసుకుని నోట్లో అంటే వాయిస్ క్లియర్ అయింది.
4: అప్పుడు ఆయన పైకి వచ్చాడు, పైకి వచ్చాక నేను ఇన్ని మెట్లకి వచ్చి అప్పుడు చూస్తుంటే ఇన్ని మెట్లు వచ్చి 15 మెట్లకి కూర్చోండి నేను, 15 అదే 150 అన్నాడు. మీతో మాట్లాడుతూ 15 అనిపించింది. అలా కాదే,
0: ఇదే మీరు పెట్టండి కొత్త క్యారెక్టర్. జీవితంలో నేటివిటీ ఇమిటేట్ చేయడం ఏంటంటే, రిక్షా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బాడుగ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, బాడుగ రానప్పుడు ఎలా ఉంటుంది, ఇంతటితో ఎవడన్నా బాగా వాడు తాగి పూసిన వాళ్ళు ఎలా ఉంటాడు. ఒకసారి మీరు ఆ సెంటర్లోకి వెళ్ళి చూడండి. డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. ఓ లెక్చరర్ ఎలా ఉన్నాడు, పాఠం చెప్పేవాడు ఎలా ఉన్నాడు, ఒకసారి ఎలా ఉన్నాడు.
3: జీవిత పరిశీలన అనేది చాలా.
0: డ్రామా ఇస్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకం నిత్య జీవితం యొక్క ప్రతిబింబం. ఈ సాంఘిక నాటకానికి చాలా ఉపయోగపడుతుంది, పౌరాణిక నాటకానికి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు శివుడు ఎలా ఉన్నాడో మనం చూసామా, రవివర్మ బొమ్మ ఒక్కసారి ఆ నిలబడి చూపిస్తే ఆ కండరాలతో సహా నిలబడి ఒక పాశ్చర్ ఇస్తాడు. ఆ పాశ్చర్ను చూసి

0: సహకరించండి, ఆ పాశ్చర్ని తీసుకుని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు చెప్పండి, ఇంప్రూవైజ్ చేసి. లేకపోతే ఇంకొక విధానం కూడా ఉంది, ఏవి చూడకుండా కూడా ఊహించి చెప్పొచ్చు, అదొక విధానం. అనేకమైనటువంటి విధానాలు మిమిక్రీ ద్వారా తెలియడానికి అవకాశం ఉంటుందని మనవి చేస్తున్నాను. 7, విమానము, స్కూటరు, సైరన్, కారు, మోటార్ బైకు, రైలు ఇచ్చాదురు. దీంట్లో 7 భాగాలు ఉన్నాయండి. సినిమా యాక్టర్ని ఇమిటేట్ చేయడమే భాగం మాత్రం కాదు,
1: చాలామంది అనుకుంటారు,
0: చాలామంది అనుకుంటారు, అది అది అది అదే ఇంపార్టెంట్ మాత్రం కాదు. 7 భాగాలని
1: గొంతుని అనుకరించడమే ప్రధానం అనుకుంటారు, కాదు,
0: ఆనందాన్ని మాత్రమే. వెంట్రిలోక్విజం, దూరం నుండి వస్తున్న శబ్దాన్ని దూరం నుంచి వస్తున్నట్లు నోరు మూసుకుని మైక్ దగ్గర కానీ మైక్ లేకుండా కానీ వినిపించాలి. బొమ్మలు చేతిలో పట్టుకొని ఆర్టిస్ట్ నోరు మూసుకొని మాట్లాడుతుంటే బొమ్మ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మిమిక్రీలో వెంట్రిలోక్విజం చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది, కానీ బొమ్మలు అక్కర్లేదు, చేతిలో బొమ్మ లేకుండా చెప్పాలి. వెంట్రిలోక్విజం ఇస్ ఎ స్పెషల్ ఆర్ట్. ప్రపంచంలో నేను అనేక పట్టణాల్లో మిమిక్రీ మీద పుస్తకాలు దొరకలేదు, అసలు పుస్తకం లేదు, అందువల్ల నేనే రాశాను. వెంట్రిలోక్విజం మీద పుస్తకాలు ఉన్నాయి, డ్రామా మీద పుస్తకాలు ఉన్నాయి, అనేక వాటి మీద పుస్తకాలు ఉన్నాయి. వెంట్రిలోక్విజం అంటే వెంటర్ అంటే కడుపు, లోక్వి అంటే స్పీచ్. యు మస్ట్ త్రో ది వాయిస్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్, దూరం నుంచి వస్తున్నట్లుగా వినిపజేయాలి. అంచేత బొమ్మలు పట్టుకొని చెప్పడం వేరు, సెపరేట్ ఆర్ట్. బొమ్మలు లేకుండా చెప్పడం వేరు. 3 మైళ్ళ దూరంలో గురబిడకల శబ్దాలు వస్తున్నాయి. ఓ సందర్భంలో ఏదో మెకానిజం బోర్డు ఏదో సినిమాలు చెప్పాల్సి వచ్చింది, అప్పుడు వెంట్రిలోక్విజం కూడా ఇందులో ఉపయోగించడానికి అవకాశం. సర్వకళల సమ్మేళనం చెప్పాను, అందువల్ల వెంట్రిలోక్విజం కూడా అవసరం, మైమ్ కళ కూడా చాలా అవసరం, షార్ట్ హ్యాండ్ అవసరం, జర్నలిజం అవసరం. మా శిష్యులు అడిగారు షార్ట్ హ్యాండ్ ఎందుకు నేర్చుకోవాలి సార్ అన్నాడు. ఒకసారి వింటే జ్ఞాపం కావాలి, ఏకసంత గ్రాహి అయి ఉండాలి. ఒకసారి వింటే జ్ఞాపం కాకపోతే షార్ట్ హ్యాండ్ రైటర్ని పిలిపించుకుని ఆయన అదంతా రాసుకోరా అని చెప్పి రాసుకుని అప్పుడు చెప్పాలి. వెర్బేటం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అనుకరిస్తున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తే ఎట్లా, ఆయన చెప్పింది చెప్పాలి. ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అది వేరే సబ్జెక్ట్, గంట సేపు కార్యక్రమం ఉంటుంది. రాధాకృష్ణ గారి ఉపన్యాసం సర్వోత్కృష్టమైనటువంటిదని చెప్పాను, అలా తీసుకున్నాను దాన్ని. వైజ్ఞానికంగా చెప్పాలి, సామాజిక స్పృహ కలగాలండి, ఎలా కలగాలండి అని అడిగాడు ఆయన. 6 కుర్రాళ్ళు వెళ్తున్నాను, ఒక అబ్బాయిని పిలిచి అడిగాను, నీకు బ్రదర్స్ ఎంతమంది ఉన్నాయి,
2: ఎనమండి డిగ్రీ,
0: మీకు సిస్టర్స్ ఎంతమంది,
2: ఎనమండి డిగ్రీ,
0: మీ నాన్నగారు ఏం చేస్తున్నారు,
2: ఇదే చేస్తుంటారు.
0: ఇద్దరు ముసలాళ్ళు రైల్లో మాట్లాడుతున్నారు, ఆనందం కలిగిస్తుంది.
2: వయస్సు ఎంత, 20-26 మధ్య, నీ వయస్సు ఎంత రా, 30-36.
0: ఇద్దరు మాట్లాడుతుంటే పై భర్త నుంచి ఒక కుర్రాడు
2: ఎవడు రా నువ్వు,
0: నేను ఇప్పుడే పుట్టాను. ఇద్దరు ముసలాళ్ళు ఉన్నారు, బహుపాత్ర వినే ఉంది, ధ్వని ఉంది, నేటివిటీ ఉంది, ఏ సినిమా యాక్టర్ లేడు ఇందులో. అంచేత ఇవన్నీ ఏమిటంటే పై కళలన్నీ తెలిస్తే, ఈ కళలన్నీ తెలిస్తే మిమిక్రీ కళకు ఎంతో ఉపయోగపడతాయి. మిమిక్రీ అంటే అనుకరించి నవ్వించడం. మిమిక్రీ కళలో జోక్స్ చెప్పడం ఒక భాగం. జోక్స్ చెప్పేటప్పుడు ఆయా పాత్రలు వచ్చినప్పుడు గొంతులు మారుస్తూ, సౌండ్స్ వచ్చినప్పుడు సౌండ్స్ని అనుసరించి ఆయా ధ్వనులు ఆ జోక్స్ని అనుకరించి ఆ జోకులు చెప్తే ఈ ప్రక్రియకు నూతనత్వం నిండుదనం వస్తుంది. ఊరికనే జోక్ చెప్తారండి. ఇప్పుడు బస్సు డ్రైవరు బ్రహ్మాండంగా నడుస్తున్నాడు, నడుతూ ఉంటే పక్కన ఎమ్మెల్యే గారండి, నాయన బ్రహ్మాండంగా నడుపుతున్నావా, నా 32 సర్వీసులో నేను నడిపిన చాలా గొప్పగా ఉంది, కంగ్రాచులేషన్ సార్.
3: ఉండండి సార్, బ్రేకులు ఫెయిల్ అయిన ఏది వస్తుంటే అన్నాడు
0: ఆ ఎమ్మెల్యేది. ఊరికనే గొంతులు చెప్తే ఏం బాగుంటుంది, ఓ పాత్ర వస్తున్నది, పాత్ర చెప్పాలి. మథురా స్టేషన్ పోలిమేరులో ఒక రైలు ఆగుతుంది, ఓ రేడియో ఆన్ చేశాడు, ఏమనిపించింది వాడికి, ఏ ఆకాశవాణి నై ఢిల్లీ హే, ఆకాశవాణి నుండి ఢిల్లీని వినిపించగానే ఈ నల్లమందు తిన్న వ్యక్తి దిగిపోయాడు, ఢిల్లీ అనుకుని దిగిపోయాడు. ఆకాశవాణి నై ఢిల్లీ హే అని అంటే ఎక్కడ దిగాడు, మథురలో దిగాడు. మథురలో గుర్రపండి వాడు
1: కూడా
0: మన ఈ నల్లమందు సేవించాడు, వాడు సేవించింది వీడి తెలియదు, వీడి సేవించింది వాడు తెలియదు. నల్లమందు తినేవాడికి డ్రింక్ చేసేవాడికి తేడా ఉంటుంది, వీడు అన్నాడు, వీడు డ్రింక్ చేసేవాడు అంటాడు. అది తర్వాత చెప్తాను. ఈ మైన్యూట్ అలవాటు కూడా మిమిక్రీ అవుతుంది, యాక్టర్ ఉంటే కానీ తెలియదు. ఏమయ్యా నన్ను లాల్ కిలా తీసుకెళ్ళమన్నాడు,
3: సరే పదయా అన్నాడు.
0: ఏమయ్యా లాల్ కిలా ఎప్పుడు వస్తున్నాడు, 1 గంట వరకు ఇక్కడే ఉండదండి, 2 గంటల నుంచి కనిపించట్లేదు, సాయంత్రం 5 గంటకు వస్తున్నాడు. వీడు ఏం బాడు ఇచ్చాడు, వాడు ఏం చూసాడు మనకు తెలియదు. సాయంత్రం 5 గంటలు కళ్ళు తెరిచి చూసారు, ఒక స్ట్రేంజర్ ఇలా పెడుతున్నాడు, వాడు నల్లమంది తిన్నాడు, వాడు నల్లమంది ఉన్నది వీడి తెలియదు, వీడి నల్లమంది ఉన్నది వాడి తెలియదు. ఏమయ్యా లాల్ కిరా ఎప్పుడు వస్తుందన్నాడు, అంత కోపానికి వస్తానండి,
3: లాల్ కిరా ఎప్పుడు వస్తుందా, నేను 6 నెలల నుంచి కుతుబ్మినార్ చూస్తున్నా అన్నాడు.
0: 3 పాత్రలు ఉన్నాయి, గుర్రం ఉంది, డ్రింక్ చేసేవాడికి నల్లమంది ఉన్నవాడికి తేడా, డ్రింక్ చేసేవాడు మధ్య అనడానికి అవకాశం లేదు, నల్లమంది అనేవాడు.

0: అంటే అంత మైన్యూట్గా స్టడీ చేయాలి.
1: అదే
0: ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు బాగా తాగి రాత్రి ఫోన్ చేసినాడు, బాబు మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు అన్నాడు. నేను ఇంటి ఓనర్ అన్నాడు, బాబు ఉదయం 10 గంటలకు తెలుస్తారే అన్నాడు. మళ్ళీ 1 గంట నరసింహ బాబు మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు అన్నాడు. ఏమయ్యా ఉదయం 10 గంటకు తెలుస్తారు సార్. మళ్ళీ 12 గంటకు అడిగారు, నరసింహ బాబు మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు అన్నాడు. బాబు నువ్వు విస్కీ విస్కీ ఏమైనా రావాలనుకుంటే రేపు పొద్దున 10 గంటకు రా మా దుకాణం తెరుస్తారు. బాగా ట్రై చేసి మీ కొట్టు ఎప్పుడు తెలుస్తారు బాబు ఇక్కడి నుంచి మాట్లాడతారు మీ కొట్లో అంటే మీకు మైండ్ పాయింట్స్ ఏమిటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కు డీటెయిల్స్ తెలియాలి. చాలా పెద్ద సబ్జెక్ట్,
1: అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం,
0: చాలా అవసరం. అన్ని జోక్స్ లో వచ్చినప్పుడు ఊరికి జోక్ చెప్తే ఉంది, నేను చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఈ పాత్రలో లీనమై మీరు దాంట్లో చెప్ప లీనమైన అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. పాత్రోచితమైన సంభాషణ చెప్పి ఆ జోక్ చెప్తే డ్రామా ఉంది.
1: అంటే సన్నివేశం తాలూకు వాతావరణం బాగా కనిపించాలి.
0: సన్నివేశం తాలూకు వాతావరణం కనపడాలి కదా, వాతం కనపడకూడదు. దాంట్లో ఏమిటంటే వీడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృద్ధుడు బస్సులో వెళుతున్నాడు, దగ్గుతున్నాడు. పక్కన విద్యార్థి, తాతగారు మీరు బాగా దగ్గుతున్నట్టున్నారు, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్ యూ. ట్యాబ్లెట్ నోట్లో వేసుకున్నాను, దగ్గు అంతర్ధానం అయిపోయింది. నాయనా ఏమి ట్యాబ్లెట్ అయ్యా, అరగడం లేదు, తరగడం లేదు, దగ్గు అంతర్ధానం అయిపోయింది, ప్రిస్క్రిప్షన్ రాసి నాయన. ఎందుకు సార్ మీకు తగ్గిపోయింది కదా అన్నాడు. రాయబడింది మీరు దిగొద్దు, మీ బాధపడలేక నా కోట్ బటన్ లాగేసి ఇచ్చాను అన్నాడు. ఇంటి వృద్ధుడు ఉన్నాడు, కుర్రాడు ఉన్నాడు, జోక్ ఉంది, అనుకరించి నమ్మించిన మిమిక్రీ. మిమిక్రీ అన్ని భాషల్లో చేయొచ్చు. మిమిక్రీ ఐటమ్స్ క్లుప్తంగా ఉండాలి, ఎక్కువసేపు ఐటెం పొడిగించకూడదు, పొడిగించి మెలో డ్రామా చేయకూడదు. కథ వ్రాసేటప్పుడు రచయిత ఆరంభం మధ్య ముగింపుకు ఎంతో ప్రాముఖ్యం ఇస్తాడో అలాగే మిమిక్రీ ఐటెంకు ఆరంభం మధ్య మరియు ముగింపుకు కూడా అంతే ప్రాధాన్యం ఉండాలి. మిమిక్రీ ఐటెం చాలా షార్ట్గా ఉండాలి. మిమిక్రీ ఆర్టిస్ట్ ప్లెయిన్ దుస్తుల్లో ఉండాలి. ఆహార్యం అవసరం లేదు, వాద్యములు అవసరం లేదు, గొంతు మీద కమాండ్ ఉండాలి, ఒకరే ప్రదర్శించాలి, నిరంతర సాధన అవసరం, స్వయంగా ఐటమ్స్ వ్రాసుకోవాలి, 10 మంది స్నేహితుల మధ్య వినిపించాలి, వాళ్ళ రియాక్షన్ చూచి ఐటమ్స్ నిర్ణయించుకోవాలి. సడన్ గా ప్రేక్షకులకు వినిపించకూడదు, ముందు ప్రదర్శకునికి తృప్తి అయిందా లేదా చూసుకోవాలి. ఆరోహణం అండ్ అవరోహం ప్రాక్టీస్ చేయడం వల్ల గొంతుకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, వ్యాయామం చేయాలి. ఒకరికి కొబ్బరి తింటే, ఐస్ క్రీమ్ తింటే గొంతు పట్టుకుంటుంది, మరొక ఆర్టిస్ట్ కు సిగరెట్లు తాగితే గొంతు పట్టుకుంటుంది, మరొకరికి విస్కీ తాగితే గొంతు పట్టుకుంటుంది. అందువల్ల మిమిక్రీ కళాకారుడు ఎవరిని ఏమి అడగని అవసరం లేకుండా తనకు ఐస్ క్రీమ్ లేక కొబ్బరి లేక ఇంకేదైనా సరిపడుతుందా లేదా తానే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. కొంతమందికి ఏం తిన్నా గొంతుకేం కాదు. గ్రంథపఠనం, ప్రముఖుల ఉపన్యాసాలు, దేశంలో పేరు గడించిన నాటకాలు, హరికథలు, పురాణ కాలక్షేపాలు, జానపద కళారూపాలన్నిటికి చూడాలి. పౌరాణిక జానపద సాంఘిక చరిత్రాత్మక నాటకాలు చూడాలి, చదవాలి. నాటకాలు 4 రకాలు, పౌరాణిక నాటకము, సాంఘిక నాటకము, చరిత్రాత్మక నాటకము, జానపద నాటకం. ఈ 4 నుంచి కూడా అనేకమైనటువంటి విషయాలు చేయొచ్చు. రోషనారా ఉందని గణంలో సీన్ యాక్ట్ చేయొచ్చు.
2: పత్ని సర్వ సుఖముల బడయుదీని
0: సీన్ సన్నివేశాలు, సీన్ సీన్ కూడా చెప్పొచ్చు. అప్పుడు నాటకం అంతా కూడా చెప్పొచ్చు. వెనకటి రోజుల్లో నాటకం అంతా చెప్పినా వినేవారు, 2 రంగాలు చెప్పినా వినేవారు. ఇప్పుడు అంత ఈ కాలంలో ఓపిక లేదు, జోక్స్ వరకే పరిమితం అయిపోయింది. అందువల్ల ఈ నాటకాలు కూడా చదవాలి, తెలుసుకోవాలి. అందులో ఘట్టాలు కళాకారుడు ఎన్నుకొని మిమిక్రీలో ప్రదర్శించవచ్చు. అనుభవంతో కళాకారుడే స్వయంగా ఘట్టాన్ని వాడుకోవాలి. ముఖ్యంగా కళాకారుడికి తాను ప్రదర్శించే కళ పట్ల కమిట్మెంట్ ఉండాలి. అహంకారాన్ని దగ్గరికి రానియకూడదు. ప్రదర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి. సన్మానాలు సత్కారాలు జరగానే తృప్తి పడకూడదు, వాటి వల్ల బాధ్యతలు పెరిగాయనుకోవాలి. సుహృన్మిత్రుల విమర్శన సహృదయంతో స్వీకరించాలి. ఈ మిత్రులు కూడా చిత్రంగా ఉంటుందండి, వాడి కళ్ళు చెప్తాయి ఇప్పుడు సరిగా చెప్తున్నాడా లేదా అని. ఆ గుణం కూడా రావాలి. మనిషి ఎదుటివాడిని బట్టి ఎదుటివాడి యొక్క సైకాలజీ కూడా గమనించే శక్తి ఉండాలి. వీడు మన మీద ఈర్ష్యతో చెప్తున్నాడా, ప్రేమతో చెప్తున్నాడా, వీడు ఎలాంటి వాడు అనేటువంటి ఒక జ్ఞానం కూడా మనకు ఉండాలి. వాడు తప్పుదోవ పట్టిస్తాడు, జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. సుహృన్మిత్రుల విమర్శన సహృదయంతో స్వీకరించాలి. పై కళలన్నీ కలిపితే మిమిక్రీ కళకు నిడుదనం వస్తుంది. మిమిక్రీ కళను ఒకడే ప్రదర్శించాలి. ఆర్టిస్టుకు అతని ప్రదర్శనలో సందర్భంలో ఎప్పుడు రెస్ట్ అంటే

0: తాను ఐటమ్స్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల కరతాళ ధ్వనుల సమయంలోనే రెస్ట్. ఆ కరతాళ ధ్వనులు అయిపోగానే వెంటనే ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలి. ప్రేక్షకులు నవ్వినప్పుడు కళాకారుడికి రెస్ట్. ప్రేక్షకులు నవ్వు అయిపోగానే వెంటనే వాడిని ఎంగేజ్ చేయాలి, లేదా పక్కవాడు సిగరెట్లా దేనంటాడు టగమని అయిపోయింది టగమని వెంటనే మొదలెట్టేయాలి.
1: చాలా అలర్ట్ గా ఉండాలి.
0: ఇప్పుడు అమ్మాయి పాడుతుంది, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. నాయన నువ్వెందుకు కూర్చున్నావు, నీ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు.

0: ధ్వనులు అయిపోగానే ప్రేక్షకులను వెంటనే ఎంగేజ్ చేయాలి. సమయస్ఫూర్తి అవసరం. సర్కస్లో బఫూన్కు సర్కస్లో అన్ని ఫీట్స్ ఎలా తెరుస్తాయో అలాగే మిమిక్రీ ఆర్టిస్ట్ కళారంగంలో అన్ని మెడగోళ్ళు తెలియాలి. ఇది మిమిక్రీ సర్వకళల సమ్మేళనం.
1: చాలా బాగుంది.
0: సందేహాలు అంటే అడగండి.
1: మీ అనుభవంతో మీరు ఇవన్నీ ఎలా సాధన చేశారు?
0: ఇవన్నీ అనుభవం.
1: మిమిక్రీ అంటే మీరును మిమిక్రీ ఒక సినిమా సార్, ఇద్దరు ఒకటే కాబట్టి మీ చిన్నప్పటి నుంచి సాధన కానీ మరి కొత్తగా మిమిక్రీ నేర్చుకోవాలి అనే వాళ్ళకి
0: ఇది ఏమైనా పశుపక్షాదుల వరకే అయిపోయిందండి. పశుపక్షాదులను చెయ్యి అది కూడా ఒక భాగమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అని కుక్క అంటుందని, కుక్క ఊరికి పెంట మీద కుక్క ఇలా అన్నది అంటే ఆర్టిస్ట్ కు విలువ ఉండదు. ఓలివర్ ట్విస్ట్ లోంచి బిల్ సైక్స్ నాన్సీ ఇద్దరు మాట్లాడుతుంటే ద డార్క్ బార్ అని సేషర్ ఓపెన్ ద డోర్ నాన్సీ ఓపెన్ ద డోర్
2: నో నో ఐ కాంట్ ఓపెన్ ద డోర్
0: దెన్ ద డార్క్ బార్ షట్ అప్ అన్నాం అనుకోండి, ఆర్ట్ రిచ్ గా కనబడాలి స్టార్ట్. అంటే నేను పెంట మీద కుక్క అనడం తప్పని నేను ఆ రోజుల్లో మా కాలంలో అలా ఉండేటువంటి
1: నిర్మించాలి.
0: పంది పంది నేను అనేవాడిని కుక్కని ఇలా అనేవాడిని అంటే పందిని తక్కువ నేను అంచడం వేయడం లేదు. నేను తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ డిప్లొమా కోర్సుకు విజిటింగ్ ప్రొఫెసర్ ఉన్నాను. నలుగురు ఉంటారండి.
1: సిలబస్ కూడా మీరు రూపొందించి
0: ఇదే చెప్పు. దీన్నే యూనివర్సిటీ పద్ధతిగా 4 పేపర్స్ చేసి చేశామన్నమాట. అయితే ఒక అబ్బాయి వచ్చాడండి, వాడు పందిలాగా అరిచాడండి. మేమంతా భయపడిపోయామండి. ఎవడు వాడిని సెలెక్ట్ చేయలేదు. మిగతా ముగ్గురు నేనే సెలెక్ట్ చేశాను దాన్ని. ఈ మిగతా ముగ్గురు సెలెక్ట్ చేయలేదు. అదేమిటండి, ఒక ప్రముఖ సినీ నటుడిని ఇమిటేట్ చేశాడు వాడు, వాడిని సెలెక్ట్ చేశారు. ఒక ప్రముఖ హిందీ నటుడిని ఇమిటేట్ చేశారు, వాడిని సెలెక్ట్ చేశారు. పంది వాడిని చేయలేదు. ఉన్నవాళ్ళందరం భయపడిపోయాము. నేనన్నాను ఆ తెలుగు ఆర్టిస్టు ఆంధ్రదేశం వరకే తెలుసు, ఈ హిందీ ఆర్టిస్టు ఔత్తరాహికులకే తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు. హిందీ ఆర్టిస్ట్ ఔత్తరాహికులకే తెలుసు, పంది ప్రపంచం అంతా తెలుసు. ఇన్నేట్ ఎబిలిటీ ఉందా లేదా వాడికి అనేది చాలా ప్రధానమైనటువంటిది అని ఆర్ట్ను చాలా చక్కగా ప్రొజెక్ట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి ఉంది, బాగా నల్లమంది దినోడు స్నానం చేస్తున్నాడు పిల్లికి చలికాలంలో సన్నీళ్ళతోని. ఓ ఫ్రెండ్ అలా పెడుతూ, ఎరా నేను బుద్ధి ఉందా నీకు, చలికాలంలో చన్నీళ్ళతో పిల్లికి స్నానం చేస్తా ఉన్నాను. నేను 50 పిల్లలకు స్నానం చేయించేది, ఇది 50 పిల్లి పోరాడరా. మళ్ళీ వచ్చాడు అని ఏడుస్తున్నాడు. పిల్లిని ఎలా స్నానం చేయను, దానికి మోటివేషన్ అనమాట. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు ఆ మోటివేషన్స్ మనకు తెలుస్తాయి. ఇలా వాడు స్నానం చేసినప్పుడు పిల్లి ఇలా అన్నది అనుకోండి, వచ్చిన ఈ పిల్లిని స్నానం చేయించేవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు రా అన్నాడు. అప్పుడు పిల్లి చచ్చిపోయింది అన్నాడు. ఎందుకు చచ్చిపోయింది, ఉతికేసాను అన్నాడు. ఒక సందర్భంలో చెప్తే బాగుంటుంది. అక్బర్ సభలోకి బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చాడు అంటే ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారు, అందువల్ల ఆలస్యంగా వచ్చాను. మరి నాకు ఎలా తెలియాను, మీ తండ్రి కంటే నేను కొడుకు అవుతాను, నేనేం చెప్తా తెప్పించాలని చక్రవర్తిని నీకు ఏది కావాలంటే తెప్పిస్తాను. కుక్కను తెప్పించమన్నాడు, కుక్కను తెప్పించాడు. ఇంకేం కావాలంటే కప్పలు కావాలి, ఇంకేం కావాలి, మేక కావాలను, ఇంకేం కావాలన్నాడు, గేది కావాలి, ఇంకేం కావాలన్నాడు, నాకు కోకిలు కావాలి, ఇంకేం కావాలి, నెమలి కావాలన్నాడు, నెమలి తెప్పించాడు, ఇంకేం కావాలన్నాడు, కొంగ కావాలి, ఇంకేం కావాలన్నాడు, నాకు ఏనుగు కావాలన్నాడు, ఇంకేం కావాలన్నాడు, చిన్న చెంబు కావాలండి, ఇంకేం కావాలన్నాడు, ఆ ఏనుగు నీకు చెంబు రోగి తెచ్చండి. ఇది ఒక సందర్భంలో చెప్తే బాగుంటుంది అని పశుపక్షాది నుండి పెంట మీద కుక్క ఇలాంది అక్కడ ఏదో ఇది అలాంది ఇది ఇలాంది అంటే అది కొంచెం చీపుగా కనబడి నాకు అనిపించింది. 1947 కళారంగంలోకి వచ్చాను నేను.
1: చాలా బాగుంది.
0: అప్పుడు దీనికి ఈ నృత్యానికి యాక్టింగ్కు వీళ్ళన్నిటికీ ఒక ప్రతిపత్తి వచ్చినట్టు మిమిక్రీకి ఎందుకు రాకూడదు అనేటువంటి ఒక కంకణం కట్టుకుని ఆ విషయం ఈ సిలబస్ రూపంలో తీసుకురావడం జరిగింది.
1: చాలా బాగుందండి. మరి చాలా మంది విద్యార్థులు కూడా ఈ సిలబస్ ని ఫాలో అవుతూ పూజ చేస్తారు కదా. మిమిక్రీ సర్వకళ సమ్మేళనం ఎలా అవుతుందో మరి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారన్నమాట. ఈ రోజు మరి మరొకసారి మరి శ్రోతలందరికీ వినిపించారు ఎలా అవుతుంది అనేది. మీ సూచనలు ఏవైతే మీ అనుభవం దృష్టిలో పెట్టుకుని కొత్తగా మిమిక్రీ నేర్చుకోవాలి అనుకునే వారికి అవన్నీ చాలా ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. నమస్కారం.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సర్వకళల సమ్మేళనం మిమిక్రీ ప్రముఖ మిమిక్రీ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి

0: అని హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
2: ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోలు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అంద.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు 2005 నుంచి మనం 2010 ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ని మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ చాలామంది మెసేజ్ కూడా పంపించారు మాకు ఈ సాంగ్ ఆ సాంగ్ కావాలి అంటూ. అర్బన్ కాలనీ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. ఎం వెంకటేష్ నందిపేట మా పేర్లు చదవండి, మాకోసం ఏదైనా మంచి పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ పేర్లు చదివాం, మీకోసం ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేస్తాం. నిజాంపేట్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు కొత్త బంగారు లోకం నుంచి ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. రామ్రెడ్డి, రాధిక, హనీష్ రెడ్డి, వర్షికారెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అబేదా, ఆయేషా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్గా మీ అందరి కోసం కొత్త బంగారు లోకం నుంచి ఒక సూపర్ ట్రాక్ వస్తుంది. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాము. ఈరోజు 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బాండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మనం అవే ప్లే చేసుకుంటున్నాం కూడా. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ నాగారం దుర్గా టెంపుల్ నుంచి లక్ష్మి, దుర్గయ్య, జగన్, పద్మ, ప్రవళిక, లావణ్య రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మేడ నుంచి ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ యాదాద్రి వలిగొండ మండల్ గోల్నేపల్లి విలేజ్ నుంచి ఒక మంచి సాంగ్ని మాకోసం ప్లే చేయండి అంటూ ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలా మెసేజ్లు ఉన్నాయి, బట్ మన టైం బాండ్ ఇయర్ టైం బాండ్ లాగానే మన ప్రోగ్రామ్కి కూడా ఒక టైం బాండ్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ చాలా వరకు హిట్ సాంగ్స్ మనం ఈ టైం బాండ్లో 2005 నుంచి 2010 మధ్యలో వచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకున్నాం. అండ్ వన్ లాస్ట్ సాంగ్ మీకోసం వెయిట్ చేస్తుంది, కారుణ్య పాడిన పాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా 5వసారి రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్ట్రంలో 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బంగారము, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి రానున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్వాట్లిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో నేటి నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ 21-19, 21-23, 21-10 ఇండోనేషియా జోడీని ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 4 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

అమ్మా, ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? సంగీతానికి భాష లేదు, ఇది అందరూ ఒప్పుకునే విషయమే. మరి ఈ విషయం సినిమాకైతే అన్వయించలేం కదా. తెలుగు సినిమాకు సంగీతం వెన్నెముక లాంటిది. సముద్రం లాంటి తెలుగు సినీ సంగీతానికి తెలుగువారే కాక తెలుగు ఇతరులు కూడా శ్రావ్యమైన సంగీతం అందించారు. అయితే ఇక్కడ ఒక కిటుకుంది. ఆ కిటుకేంటో తెలుసా? బాణీలిచ్చేసి సాహిత్యం రాయించుకోమని చెప్పచ్చు. అప్పుడు భాష అనేది అడ్డంకి కాదు. కానీ తొలి పాట నుంచి మలిపాట వరకు సాహిత్యాన్ని అర్థం చేసుకుని తెలుగు భాషలోని మధురిమను మరింత తీయగా అందించిన ఒక సంగీత దర్శకుడిని ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. ఎవరు వారు? ఈ పాట వినండి, మీకే అర్థమవుతుంది.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: స్నేహం సినిమాలో పాట వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ కీసర మండలం గోధుమకుంట నుంచి కృష్ణ గౌడ్ గారు మెసేజ్ చేశారు. అలాగే పాట వినిపించేగానే ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము అని నేను అడిగాను కదా, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, రవికుమార్ అల్మాజ్గూడ నుంచి, కిరణ్ కుమార్ రేవతి సికింద్రాబాద్ నుంచి సరిగ్గా గెస్ట్ చేశారు. ఆయన పాట ప్రతి తెలుగువారి నోట, ఏ తరమైన అంతరం లేకుండా ఇష్టపడే సంగీత దర్శకుడు మరెవరో కాదు కేవి మహాదేవన్ గారు స్వరపరిచిన కొన్ని అమృత గుళికల్ని ఆస్వాదిద్దాం వారి సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ. మరి ఎక్కడి వారు ఏంటి అన్నది అందరికీ తెలుసు. ఒక్కసారి గతంలోకి, తమిళనాడులోని కృష్ణ కోయిల్లో పుట్టిన మామకు అదేగా అందరం పిలుచుకునే పేరు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతో రకరకాల వాయిద్యాలు, ముఖ్యంగా నాదస్వరం నేర్చుకున్నారు. పోటీల్లో పాల్గొని గాయకుడిగా కూడా ప్రైజ్లు అందుకోవడం పరిపాటి అయిపోయింది. ఇక్కడే ఒక ఆసక్తికర విషయం జరిగింది. నటుడిగా 14 సంవత్సరాల వయసులో అవకాశం వచ్చింది. అదేంటి, అనుపమ గారు మర్చిపోయారా మనం మాట్లాడుకుంటున్నాం సంగీత దర్శకుడు అంటారా? అదే కదా ఒక ఆసక్తికరమైన విషయం మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఆ కథ చెప్పడానికే ఈరోజు గుర్తుకొస్తున్నాయికి వచ్చేసాను. మరి ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత విశేషాలు.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవీ మహాదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. మరి వీరు చిన్నప్పుడే రకరకాల వాయిద్యాలు నేర్చుకున్నారు, అలాగే గాయకుడిగా కూడా వారు పరిచయం అయ్యారు అని చెప్పాను కదా, రకరకాల పోటీల్లో పాల్గొన్నారు అని. కానీ 14 సంవత్సరాల వయసులో నటుడిగా అవకాశం కూడా వచ్చింది. నాగర్కోయిల్ వీరి ఊరు పక్కనే ఉంది. అక్కడ టీవీ చారి అనే తమిళ వ్యక్తి నిర్మాణ రంగం నుంచి వచ్చారు. అప్పట్లో ఏం చేసేవారు, ఏదైనా సినిమా తీయాలంటే నిర్మాణ రంగం నుంచి దర్శకులు కానీ నిర్మాత కానీ ఎవరికి వీలుంటే వారందరూ వచ్చి నటీ నటులను వెతుక్కుంటూ వచ్చేవారు. ఒక సినిమా అంటే తమిళ సినిమా మాతృభూమి తీస్తున్నారు. ఇందులో పాటలు కూడా పాడే అబ్బాయి కావాలి అని చెప్పి వెతుకుతున్నాను అని అంటే ఎవరో చెప్పారు నాగర్కోయిల్లో. పక్కనే కృష్ణన్ కోయిల్ అని ఒక ఊరుంది, అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా పాడతాడు అంటే మహాదేవన్ గారిని వారి తండ్రి గారిని కలవడము, తనతో మద్రాస్ తీసుకెళ్లడం జరిగింది. మహాదేవన్ గారి కుటుంబం ఏమనుకున్నారు, వారు ఆశపడ్డారు, సరే స్వరాలు సుస్వరాలు ఎలాగైనా సరే మన పిల్లాడు బాగా పాడతాడు, కానీ నటుడిగా సినీ రంగంలో కనుక పేరు వచ్చిందంటే తగినంత భృతి కూడా లభిస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ సినిమా నిర్మాణం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇంటికి తిరిగి వెళ్లే మనసొప్పక మద్రాసులోనే సినీ రంగంలో దొరికిన పని చేసుకుంటూ ఉండిపోయారు మహాదేవన్ గారు. ఇదేంటి ఆదిలోనే హంసపాదు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మహాదేవన్ గారు అనుకున్నారు, తిరిగి ఇంటికి వెళ్తే మళ్ళీ అదే జీవితము, ఆ మధ్యతరగతి జీవితం నుంచి నా కుటుంబాన్ని నేను బయటపడేయాలి అని చెప్పి తాను గట్టిగా అనుకొని మద్రాసులోనే అష్టకష్టాలు పడ్డారట. అప్పటికి ఆయన వయసు ఎంత అనుకుంటున్నారు, నిండా 14-15 సంవత్సరాలే ఉండొచ్చు. 21 సంవత్సరాల వయసులో జూనియర్ ఆర్టిస్ట్గా మరొక అవకాశం ఇంకొక తమిళ సినిమాలో వచ్చింది. దాని తర్వాత ఇంకొక సినిమా, ఇలా అవకాశాలతో అవి కూడా చిన్న చిన్నవి రోజులు సాగుతున్నాయి. మరి మహాదేవన్ గారు సంగీత దర్శకుడిగా ఎప్పుడు మారారు, ఏం జరిగింది చెప్తాను ఈ పాట తర్వాత.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కేవీ మహాదేవన్ గారి సినిమా కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వారు మద్రాస్కి రావడము, నటిస్తున్న తొలి సినిమానే ఆగిపోవడము, దాని తర్వాత దాదాపు 7-8 ఏళ్ల తర్వాత జూనియర్ ఆర్టిస్ట్గా అవకాశం వచ్చిందని ఇందాక చెప్పాను కదా. 2 చిత్రాలలో నటించాక అప్పట్లో తమిళ కమెడియన్ కొలత్తుమణి గారని ఉండేవారు. వారు ఒక సలహా ఇచ్చారు, చూడు మహా, నువ్వు నటుడిగా కంటే సంగీత దర్శకుడిగా బాగా రాణిస్తావు అని. కొంత ద్వైదీభావంలో పడ్డారు కేవీ మహాదేవన్ గారు. దాని తర్వాత ఈ కొలత్తుమణి గారు అన్నారు, తమిళ సంగీత దర్శకుడు ఎస్వి వెంకట్రామన్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని చెప్పి దగ్గరుండి తీసుకుని వెళ్ళి పరిచయం చేశారు. వారి దగ్గర మెయిన్ అసిస్టెంట్గా అప్పటికే టిఏ కళ్యాణం అనేవారు ఉన్నారు. వారి పని చాలా అద్భుతమని తమిళ సినీ వర్గాలలో అందరికీ తెలుసు. వారితో పాటు మహాదేవన్ గారిని మరొక అసిస్టెంట్గా చేర్చుకున్నారు వెంకట్రామన్ గారు. వీరి పనితీరు నచ్చి టిఏ కళ్యాణం గారు ఏం చేశారు, ఒక సినిమాలో ఆయనకు స్వతంత్రంగా సంగీతం అందించడానికి అవకాశం రాగానే ఒక పాటకు సంగీతం అందివ్వమనడము, ఆ పాట మహాదేవన్ చేతుల్లో స్వరాలందుకున్న ఆ పాట హిట్ అవ్వడంతో మహాదేవన్ గారి పేరు అందరికీ తెలిసిపోయింది. దాదాపు మద్రాసు వచ్చిన 20 సంవత్సరాలు తెలుగు సినిమాల్లో కూడా అప్పటికింకా అవకాశం రాలేదు. తమిళ సినిమాలతోనే నెట్టుకొచ్చేస్తున్నారు, అందులో కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది. పేరు తెచ్చిపెట్టిన తెలుగు సినిమా మాత్రం ఒకటి ఉంది, మాట్లాడుకుందాం. ఆ సినిమా పేరు మీకు తెలిస్తే నాకు సందేశం పంపించేయండి 0402324085.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మరి ఇందాక నేను అడిగాను కదా, ఏ సినిమాతో కేవి మహాదేవన్ గారు నిలదొక్కున్నారు, తెలిస్తే జవాబులు పంపించేయండి అని రవికుమార్ వడ్లమాని అల్మాస్ కూడా నుంచి, అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబాదాస్, మాణిక్యాలరావు కాకినాడ నుంచి సరిగ్గా ఊహించారు. ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన మంచి మనసులు తెలుగులో కూడా సంగీత దర్శకుడిగా కేవీ మహాదేవన్ గారిని నిలదొక్కునేటట్టు చేసిన సినిమా. ఇప్పటికీ ఈ సినిమా పాటలన్నీ వివిధ భారతిలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి శ్రోతల కోరికల మేరకు. మరి నిజానికి ఈ సినిమాలో వాడిన కొన్ని ట్యూన్స్, అంటే కొన్ని పాటలవి, ముఖ్యంగా మామా మామా, శిలలపై ఇలాంటివి కొన్ని ట్యూన్స్ తమిళ చిత్రం కుముదంకి అంతకు ముందరే కేవీ మహాదేవన్ గారు పనిచేయడం జరిగింది. ఆ సినిమాలో ట్యూన్స్ కూడా ఈ సినిమాలో వాడేశారట. ఈ మనసు చిత్రాలకు మాత్రం ఒక హిట్ పరంపర ఇచ్చింది మహాదేవన్ గారే అని అంటారు. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు అన్నిటా తన మార్కుతో ప్రభంజనంలా దూసుకొచ్చారు తెలుగు చిత్రసీమలోకి కేవీ మహాదేవన్ గారు.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు

0: కుటుంబ వివరాలు, మీ ఇంట్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవి మహాదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. ఆత్రేయ కేవి మహాదేవన్ గారిది సాహిత్య సంగీతాలకు తిరుగు

భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవీ మహదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. ఆత్రేయ కేవీ మహదేవన్ గార్లది సాహిత్య సంగీతాలకు తిరుగులేని ముద్ర అని చెప్పి అంటారు తెలుగు సినిమాలో. మరి సాహిత్యాన్ని అర్థం చేసుకొని సినిమాకు ఆ పాట ప్రాధాన్యత ఏంటో విపులంగా తెలుసుకుని ఎంత చక్కగా బాణీలిచ్చేవారంటే ఆ పాటలన్నీ సూపర్ హిట్లే. మరి ఆత్రేయ గారు పాటలు ఆలస్యంగా ఇస్తానన్న పేరు అందరికీ ఉంది, అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. అప్పుడు జేవి రాఘవులు గారు ఒకసారి సలహా ఇచ్చారట మహాదేవన్ గారికి, మామా ఆత్రేయ పాట కోసం ఎదురు చూస్తే చాలా ఆలస్యం అయిపోతుంది కదా, పోని ట్యూన్స్ ఇచ్చేరాదు, తేలికగా ఉంటుంది, నీ సమయం కూడా కాస్త నువ్వు పొదుపుగా వాడినట్టు ఉంటుంది అని చెప్పంటే మామ ఏమన్నారో తెలుసా, కాదు అది తప్పు, ఆ సినిమా ఆత్మ దెబ్బతింటుంది, అక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవద్దు, మనం అర్థం చేసుకొని ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్కి తక్క సంగీతం అందిస్తేనే అప్పుడు కదా నిజమైన ఆనందం అని చెప్పి అన్నారట కేవీ మహదేవన్ గారు.

అదే మెరుపు వేగంతో స్వరాలందించేవారు. వేటూరిగారు ఒక సందర్భంలో చెప్పారు, పాట వ్యాకరణం ఎలా ఉండాలి, ఏ పదాల వల్ల సంగీతంతో మేళవిస్తే ఆ పాట గుబాళిస్తుందో, ఇలాంటి కిటుకులన్నీ నాకు నేర్పించింది మహదేవన్ గారే అని. అద్భుతం కదా, మన భాష కాదు అయినా మన యాసలంతో కూడా దోస్తీ చేసుకుని మామ మార మావాడు అని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకునేటట్టు మన తెలుగు పాటని జాతీయ స్థాయిలో అవార్డులు. జుమ్మంది నాదం పాటకు పి సుశీల గారికి తొలి జాతీయ పురస్కారం, అలాగే శంకరా పాటకు శంకరాభరణం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ పురస్కారం అందుకునేటట్టుగా వీరి సంగీత సారథ్యంలో పాటలన్నీ ముందుకు వెళ్లాయి.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వేటూరి గారు సినీ రంగ ప్రవేశం చేసే సమయానికి కేవీ మహాదేవన్ గారు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు. ఆత్రేయ గారు ఎంత నెమ్మదిగా పాట రాసేవారో వేటూరి గారిది అంత వేగం. ఆయన స్పీడ్కి తట్టుకొని ఒక్క మహాదేవన్ గారే

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారిని. ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మహాదేవన్ గారు కారులో ఎక్కడికో ప్రయాణం, ఎక్కడికో వెళ్తున్నారు. సో అప్పట్లో ఏం జరిగేది, క్యాసెట్స్ ఉండేవి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ క్యాసెట్ ఒకటి పాటలో కారులో పెట్టేసి వీళ్ళు వింటున్నారు. కారులో అలా వెళ్తున్నారు, ఒక పాట వస్తుంది. ఆ పాట విని బాలుగారితో అన్నారట తమిళంలోనే, మణి ఎంత బాగా పాడావురా, ఎవరు ట్యూన్ చేశారు, ఈ పాట భావం ఎంత బాగుందో, ఆ సంగతులు చూడు ఎంత బాగా పలుకుతున్నాయో. ఆహా ఆహా అంటే బాలుగారు అన్నారట, మామా ఇది మీరు ట్యూన్ కట్టిన శంకరాభరణం సినిమా పాటే, గుర్తుండి కూడా నన్ను పరీక్షిస్తున్నారా అంటే లేదురా మర్చిపోయాను అని చెప్పి కారు ఆపించారు. ఇంతకీ వారికి అంతగా నచ్చిన ఆ పాట అందులో ఏ పాటో ఒక్కసారి వింటారు.

కారాపించాక మహదేవన్ గారు ఏమన్నారో తెలుసా? మణి, ఏంటి ఈ శంకరాభరణం సినిమా? ఎక్కడ మనందరినీ నిలబెడుతోంది? విశ్వనాథ్ గారి ప్రతిభకు జోహార్లు. నీకొక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే, ఇప్పుడు కాదు తర్వాతి కాలంలోనైనా సరే, ఎంత బాగా పాడావు అంటే నమ్రతగా విను. అంతేకాని నేను పాడడం వల్లే ఈ సినిమా హిట్ అయింది, సినిమాకి పేరొచ్చిందని మాత్రం ఎప్పుడూ అనుకోకు. అది నీ పతనానికి తొలిమెట్టు అవుతుంది అని చెప్పి బోధించారట. ఎంత చక్కటి మాటలు కదా! అసలు ఇంత బాగా ఆలోచించేవారు కాబట్టే అప్పటివాళ్ళు, ఇప్పటికీ కూడా వారి పాటలు మనందరం వింటున్నాం. మరి అంతగా ఆ సినిమాకి పేరు తెచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ అవార్డు, కెవి మహదేవన్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న ఆ పాట మనందరికోసం.

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఉత్తమ దర్శకులైన కె విశ్వనాథ్ బాపు గారులతో పనిచేసి కెవి మహాదేవన్ గారు అందించిన పాటలు ఇప్పటికీ మనందరం మళ్లీ మళ్లీ వినాలనుకునే ఆణిముత్యాలు. కె విశ్వనాథ్ గారితో 21 సంవత్సరాల ప్రయాణం, 25 సినిమాల ప్రస్థానం జయప్రదంగా సాగింది. వీరి కాంబినేషన్లో ప్రైవేట్ మాస్టర్ సినిమాతో మొదలైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తొలి సోలో పాట పాడుకో పాడుకో ఇందులోదే. విశ్వనాథ్ గారిని ఎక్కువగా కళాత్మకమైన చిత్రాలు తీసే అభిరుచి, వారి అభిరుచికి తగ్గట్టుగా ట్యూన్లు అందించి వారిని మెప్పించడం అంత తేలికైన పని కూడా కాదు. కానీ ఇక్కడున్నది ఎవరు? కెవి మహాదేవన్ గారు. అందించే ట్యూన్స్ అన్నీ నచ్చేవి విశ్వనాథ్ గారికి. మీకు విషయం తెలుసా? సీతారామశాస్త్రి గారి తొలి పాటకు కూడా ట్యూన్ కట్టింది మహాదేవన్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: బాపుగారి సినిమాలంటే తెలుగింటికి మామిడి తోరణాలు వంటివి. ఆ మామిడి తోరణాలకి తను కూడా ఒక మామిడాకు అయ్యారు కేవి మాధవన్ గారు. తన సంగీతంతో 23 చిత్రాలకు బాపుగారు దర్శకత్వం వహించిన చిత్రాలకు సంగీతం అందించారు. సంగీతానికి నోట్స్ రాసుకునే అలవాటున్న బాపుగారితో మహాదేవన్ గారు హాస్యమాడేవారట. ఏదైనా సరంజామా సిద్ధం చేశారా అని అంటే, ఏ రాగంలో పాట అనుకున్నారా, మీరు రాసుకున్నారా, ఫలానా రాగంలోనే నేను పాటలకు సంగీతం అందించాలా అని అర్థం. బాపుగారి మాటల్లో చెప్తే, ఎవ్వరిని నొప్పించగా నెమ్మదిగా నచ్చచెప్పి పాడించుకునేవారు మహాదేవన్ గారు. మరి మహాదేవన్ గారికి పుగళేంది అనే అసిస్టెంట్ ఉండేవారు. వారి నీడలాగా ఒక సోదరుడిలా చూసుకునేవారు మామను. వీరు అందించిన సంగీతం అద్భుతంగా వాయిద్యకారులతోనూ నేపథ్య గాయని గాయకులతోనూ ఒక వారధిలా ఉండి పాడించేవారని స్వయంగా మహాదేవన్ గారే ఎన్నోసార్లు చెప్పారు. 3.5 దశాబ్దాల పాటు తెలుగు సినిమాను తన సంగీతంతో శ్వాస అందించి, స్వరాలను రాగరంజితం చేసి, మనస్సుని మురిపించి, సినిమాను విజయపథం వైపుకు తీసుకువెళ్లడంలో తనదైన ముద్ర వేసి, పాట 10 కాలాల పాటు ఉండాలన్న అభిలాషతో అత్యుత్తమ సంగీతం అందించిన కేవి మహాదేవన్ గారిని స్వరబ్రహ్మ అనడం చిన్నమాటే. ఇంతకన్నా పెద్ద మాట తెలియని సంగీత ప్రియులం మనందరం. వారి జ్ఞాపకాల పాటల రాగాలలో తడిసిపోవడం తప్ప ఏమీ ఇచ్చుకోలేని నిరుపేద పాటల ప్రేమికులం మనం. ఈరోజు కేవీ మహాదేవన్ గారిని గుర్తు చేసుకున్నాం వారి పాటలను వింటూ. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: 81 रन से हराकर अंक तालिका में शीर्ष स्थान हासिल कर लिया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 5 నిమిషాలు. మరికాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
2: విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటల

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. నేను మీ రేడియో సఖి అనుపమ. మనందరము ఉద్యోగాలతో నగరాలలో చాలా బిజీగా ఉంటాం, అవునా? మరి సొంత ఊరిని వదిలి రాలేక అక్కడే ఉండిపోయిన అమ్మా నాన్నలు, కానీ మనసు మాత్రము మనతోటే ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో వారు వండుకోవడము, తినడము ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఒంటరితనం బాధిస్తోంది, తినబుద్ధి కూడా కావట్లేదు. మన మనసేమో అక్కడ, మనం మాత్రం ఉద్యోగ ధర్మం కాబట్టి ఇక్కడ. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా, అమ్మా నాన్నలు వంట అవసరం లేకుండా, ఒంటరితనం లేకుండా ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుంటుంది అని చెప్పి. ఉంది, అలాంటి ఒక ఉపాయం ఉంది, నేను మీ అందరికీ చెప్తాను.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇందాక చైతన్య స్ఫూర్తిలో పరిచయ వాక్యాలుగా నేను చెప్పాను కదా, ఊర్లో ఉన్న మన అమ్మా నాన్నలు ఒంటరితనం ఫీల్ అవ్వకుండా అలాగే వంట కూడా చేసుకోకుండా ఉండే ఉపాయం ఉంది అని చెప్పి. గుజరాత్లోని చందన్కి గ్రామంలో ఇలాంటి ఇబ్బందే, కానీ వారికి ఒక అద్భుతమైన ఉపాయం దొరికింది. ఇక్కడ కూడా పిల్లలు ఉద్యోగ ధర్మంతో నగరాలకు వెళ్ళిపోయారు. పెద్దవారందరూ ఒంటరివారయ్యారు. గ్రామమంతా వృద్ధులు, నిరాశతో నిండిపోయిన జీవితాలు. అప్పుడే వారి గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ గారు, వీరికి ఒక ఆలోచన వచ్చింది. వీరేం చేశారంటే 20 సంవత్సరాలు న్యూయార్క్ నగరంలో ఉద్యోగం చేసి తిరిగి వచ్చేశారు. ఎందుకు అనంటే దేశం అంటే ఇష్టం కాబట్టి. సరే, వారికి వచ్చిన ఆలోచన ఏంటి, గ్రామంలో ఎవ్వరూ వంట చెయ్యొద్దు అని అన్నారు. అదేంటి మరి, అలా వంట చేయకుండా ఉంటే ఏం చేస్తారు, భోజనం ఎలా అని చెప్పి అందరూ అడిగారట. అందరం కలిసి ఒక్కచోటే వండుకొని తిందామని అన్నారట. అనడం బాగానే ఉంది, మరి దానికి కావలసిన ప్రణాళిక ఏం చేశారు చెప్తాను పాట తర్వాత.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాము. ఒక ఐడియా వచ్చింది ఎవరికి అంటే, చందన్ కి గ్రామ సర్పంచ్. గుజరాత్ లో ఈ చందన్ కి అనే గ్రామం ఉంది. మరి మీరెవరు వంట చేయకుండా అందరం కలిసి ఒక్కచోటే వండుకొని తిందామని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు ఆయన. ఎందుకు ఇచ్చారు అంటే, గ్రామంలో మరి అందరూ పెద్దవారైపోతున్నారు, అలాగే ఒంటరితనంతో బాధపడుతున్నారు. కమ్యూనిటీ కుకింగ్ అనే ఐడియా ఇది, దానికి నాంది ప్రస్థానం అన్నమాట. గ్రామమంతా ఒక్కటయ్యి మూడు పూటల కడుపు నిండా ఒంటరితనాన్ని మర్చిపోయి హాయిగా తినే అవకాశం చందన్కి గ్రామంలో గ్రామస్తులందరికీ వచ్చింది. సరే, గ్రామంలో మరి ఒక పెద్ద హాల్ ఉంది, దాన్ని భోజనశాలగా మార్చేశారు. అందరూ వయసులో పెద్దవారే కాబట్టి వంట వాళ్లను కుదుర్చుకున్నారు. అచ్చమైన గుజరాతీ భోజనం తింటున్నారు మూడు పూటలా కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇంకా డీటెయిల్స్ చెప్తాను, వారు ఎలా ప్లాన్ చేశారు, ఏం చేశారు.

0: జనహిత్ మిజారి.
1: చైతన్య స్ఫూర్తిలో మనము కమ్యూనిటీ కుకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. గుజరాత్లోని చందన్కి గ్రామంలో వారు ఇలాంటిదే పాటించారు. అందరూ కలిసి ఒక్కచోట మూడు పూటలా భోజనం చేసే ఏర్పాటు చేసుకున్నారు. ఇలా కలిసి తినడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఒకటి, ఒకరి కష్టసుఖాలు తెలుసుకొని మరొకరు దానికి సహాయం సమయానికి అందజేయడం. మరొకటి, ఒంటరితనానికి గుడ్ బై చెప్పడం. ఇప్పుడు చిన్నప్పటి రామ్లీలా కథలు ఇక్కడ వినిపిస్తున్నాయి. జన్మాష్టమి ఉట్టి ఎవరు బాగా కొట్టారో కూడా తెలిసిపోతాం తెలుసా? నవ్వుల పువ్వులు కూడా పూస్తూనే ఉన్నాయి ప్రతిరోజు. గ్రామ సర్పంచ్ పూనంబాయ్ పటేల్ గారు న్యూయార్క్ నుంచి ఉద్యోగ విరమణ చేసి వచ్చిన తర్వాత ఈ మార్పు చందన్కి గ్రామంలో ఒక విప్లవం అనే చెప్పచ్చు. ఇది గ్రామస్తులకు ఎంత ఉపయోగమో, ఆ వంట చేసి అందించే వారికి కూడా ఉపాధి ఇవ్వడం వల్ల వారికి కూడా లాభమే. అమ్మో, ప్రతి నెల చాలా డబ్బులు ఖర్చు అవుతాయేమో అండి, మాకు వీలు కాదు అని చెప్పి మీరెవ్వరూ అనుమానపడక్కర్లేదు. నెలకి ఇక్కడైతే వీరి భోజనానికి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదెలాగా అంటే గ్రామంలో పండే సేంద్రియ విత్తనాలు వేసి పండించిన కూరగాయలనే వాడుతున్నారు. కొంత ముఖ్య సామాగ్రి కొంటున్నారు. ఇక సౌర విద్యుత్ అంటే సోలార్ పవర్తో వంటింట్లో పొయ్యి వెలుగుతుంది. మరి మనం కూడా మనమున్న గ్రామంలో దగ్గరున్న ప్రాంతంలో మన అమ్మా నాన్నలకు ఇలాంటి కమ్యూనిటీ కిచెన్ అనే ఐడియా ఇచ్చి ఆ గ్రామంలో అది జరిగేటట్టు చేసే బాధ్యత మనదే అనుకోండి. మనం కూడా వెళ్ళి ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రయత్నించేద్దామా? చందన్కి గ్రామ ఆలోచన ఎంత స్ఫూర్తివంతంగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈసారి ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిపాదించేయండి. మరి

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకొస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రి కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ 100లాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ని తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి கடவுளின் பெயரால் உறுதி கூறுதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும்

0: రంగస్వామితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 1998లో ఇదే రోజున భారత్ నిర్వహించిన అణు పరీక్షలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆ అణు పరీక్షలు దేశ అచంచలమైన సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలు భారతదేశ ఆత్మవిశ్వాసానికి, దృఢ నిశ్చయానికి నిదర్శనమని అన్నారు. ఆ పరీక్షల తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారతదేశంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఎంతటి ఒత్తిడులు ఎదురైనప్పటికీ ఏ శక్తి కూడా భారతదేశాన్ని లొంగదీసుకోలేదని, ఆనాటి పరీక్షల ద్వారా నిరూపితమైందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమావేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జైశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:41. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ అనుపమ. మరి ఈట్ ఫిట్ అంటే ప్రతిరోజు ఫిట్నెస్ గోల్స్ గురించి ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి ఆరోగ్యమే కదా మహాభాగ్యం. అందుకని అప్పట్లో అంటే 10 సంవత్సరాల క్రితం వివిధ భారతిలో అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమం అంటే హరివిల్లు అని చెప్పి అనేవారు. అవునా? సరే, ఈట్ ఫిట్కి ఈ కార్యక్రమానికి సంబంధం ఏంటి? ఉంది కదా, హరివిల్లులో ఉన్న రంగుల్లాగే మీ భోజనం పళ్ళాన్ని నింపేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన భోజనం పళ్ళాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాం అనుకోని, ఒకవైపు సలాడ్స్. అమ్మో ఖర్చండి, మీరు ఇంట్లో ఉన్న వస్తువులతో ఏదైనా చెప్పండి అని చెప్పంటారా? ఖర్చు అని అస్సలు అనుకోక్కర్లేదు. మీకు ఇంట్లో దొరికే అందుబాటులో ఉండే టొమాటో, కీరా, క్యారెట్ని ముక్కలుగా కోసి నిమ్మరసం పిండేయండి. వీలుంటే, అందుబాటులో ఉంటే 4-5 మెంతికూర ఆకులు కూడా దానిపైన పెట్టేయండి. మెంతికూర ఆకులేంటి, చేదుగా ఉంటాయి, మేం తినము. ఆల్రెడీ మెసేజెస్ పంపించేస్తున్నారు శ్రోతలు. కానీ మెంతికూర ఆకులు విటమిన్ ఏతో పాటు జీర్ణక్రియ అంటే డైజెషన్కి చాలా మంచివి. చేదు అని అనుకోకుండా 4-5 ఆకులు ఈ సలాడ్లో కూర ముక్కలతో కలిపి నిమ్మకాయ రసం పిండుతాం కాబట్టి ప్రయత్నించండి, అంతా చేదుగా కూడా అనిపించదు. సరే, ఇంకాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మన భోజనాన్ని కూడా రెయిన్బో కలర్స్తో నింపేద్దాము, హరివిల్లు కార్యక్రమంలా చేసేద్దామని చెప్పాను కదా. మరి మన ప్లేట్ని 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగంలో సలాడ్స్ నింపేయమన్నాను. ఇంట్లో ఉండే టొమాటోలు కీరాలతోటి మీరు మరీ అప్పుడే కంగారు పడిపోకండి. మరి ప్లేట్లో మరోవైపు ప్రోటీన్స్, గుడ్లు లేదా పప్పు, మాంసాహారులైతే చికెన్, చేపల కూర వీటితో నింపండి. ప్రతిరోజు నాన్ వెజ్ కుదరదమ్మా అని అనేస్తారు కదా, అంటే బడ్జెట్కి కూడా భారం అని అనుకుంటే వారానికి ఒకరోజు మాంసాహారులు, మాంసం కూరలు తినండి. మిగిలిన రోజుల్లో పప్పు, ముఖ్యంగా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆకుకూర పప్పు ఆరోగ్యానికి ఎంత మేలో మనందరికీ తెలుసు, తేలికగా జీర్ణం కూడా అవుతుంది. కనీసం ఒక చిన్న గిన్నెడు పప్పు తిని అలవాటు చేసుకోండి. మీలోని కుకింగ్ స్కిల్స్ అన్నిటినీ బయటికి తీసుకురండి, నిద్రలేపండి. రకరకాలుగా పప్పులు కూడా చేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకి కూడా నచ్చే విధానంగా మీరు తయారు చేయగలరు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కార్యక్రమం, ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి సిరిమల్ల రాశారు సికింద్రాబాద్ నుంచి. సిరిమల్ల గారు ఏమంటున్నారంటే, అలనాటి హరివిల్లు కార్యక్రమాన్ని గుర్తు తెచ్చేశారు, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఆసక్తిగా కూడా అనిపిస్తోంది అని. అర్థమైంది కదా, హరివిల్లు కార్యక్రమాన్ని ఈరోజు ఈట్ ఫిట్లో ఎందుకు తీసుకొచ్చానంటే, అప్పటి ప్రోగ్రామ్స్ మనందరికీ తెలుసు, అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమాలతో ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం హెల్దీ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ప్లేట్లో ఒకవైపు సలాడ్స్, మరొక వైపు పప్పు, ఆకుకూరల పప్పు అని చెప్పాను కదా, మరి మూడవ ప్లేస్ ఏంటి? మరొక వైపు మీరు తినాలనుకున్న మెయిన్ మీల్ అన్నమైతే ఒక చిన్న కప్పు మాత్రమే సుమా. పుల్కాలు లాంటివి అయితే రెండు. తృణధాన్యాలు చిన్న కప్ అంతా నింపండి, అంటే మిల్లెట్స్. ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో నాకు తెలిసినవి, కొన్ని రెగ్యులర్గా తినడానికి వీలైనవి చెప్తున్నాను. ఆరోగ్య సమస్యలు, ప్రత్యేక డైట్ పాటించేవారు, డాక్టర్లు, నిపుణుల సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోమని విజ్ఞప్తి. సరే, మూడొంతుల ప్లేట్ నిండిపోయింది, నాలుగో వంతులు ఏం పెట్టాలి? ఆలోచిస్తున్నారా? పీచు పదార్థం ఎక్కువ ఉన్న కూరలు తినండి. బీన్స్, క్యారెట్, అలాగే చిక్కుడుకాయలు ఇలాంటివి తినండి. మరి ఐదో భాగం స్వీట్సా? ఐదో భాగానికి కూడా కాస్త ప్లేస్ ఉందా అని చెప్పి నాలాంటి స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. కుదరదు, స్వీట్స్కి ఫిట్నెస్కి చుక్కెదురు కదా. మరి ఇంకొక భాగం ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా? అదేంటి, నాలుగు భాగాలే చెప్పారు కదా. అంటే మరి ఇప్పుడే కాస్త ప్లేట్ని అలా జరిపాను అనమాట. ఐదో వంతులో ఏం నింపాలో చెప్తాను ఈ పాట తర్వాత.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: రేపు సాయంత్రమే ఈ కార్యక్రమం. జానపదాలంటే మన సంపద. ఆ సంపదను కాపాడి మీకందించే చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. తప్పకుండా రండి, మీ అభిమాన ఆర్జలను కూడా కలిసి వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి ఈట్ ఫిట్లో మనం మాట్లాడుకుంటున్నాము మన ప్లేట్ని ఒక 5 భాగాలుగా విభజించేసి, ఒక దాంట్లో సలాడ్స్, మరొక దాంట్లో ఆకుకూర పప్పులు, పీచు పదార్థాలు ఉన్న కూరలు, ఇంకా సమయం కనుక ఉంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పటికీ మరి మెయిన్ ఫుడ్ అంటే పుల్కాలు కానీ, తృణధాన్యాలు కానీ, లేదా ఒక చిన్న కప్పు రైస్ కానీ పెట్టుకున్నాక 5వ వంతు ప్లేట్లో ప్రోబయాటిక్స్తో నింపాలి. పెరుగు లేకపోతే పెరుగు పచ్చడి, యోగర్ట్ ఇలాంటివి, ఇవి లేకపోతే మజ్జిగ ఒక చిన్న గ్లాస్తో నింపండి. ఇవి మనకు అందుబాటులో ఉన్నవే. ఇంకా ఇష్టపడేవారు, ఇంకా మేము చేసుకోగలము అన్న సౌకర్యం ఉన్నవాళ్ళు ఈ కిమ్చి అనే దాంతో కూడా నింపచ్చు ప్రోబయాటిక్స్కి బదులుగా. అంటే కొరియన్స్ కాస్త కారంగా పులుపుగా చేసుకునే క్యాబేజ్ సలాడ్ లాంటిది. ఇలాంటివి కొత్తవి, రకరకాలవి మీరు ప్రయత్నించచ్చు. సరే, హరివిలులో 7 రంగులు కదా, మరి మీరు 4 భాగాలుగా మాత్రమే చెప్పారు. మిగిలిన 2 రంగుల్లో ఏం నింపుతారు, ఏం చెప్తారు అంటే చెప్తాను కదా ఈ పాట తర్వాత.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: హరివిల్లులో 5 రంగులే కవర్ చేశారు అనుపమ గారు అని చాలా మంది మెసేజ్ చేశారు. మరి ఆ 2 రంగులు రోజు మధ్యలో ఎప్పుడైనా సరే పళ్ళు పుచ్చకాయలు వంటివి, అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉండే నారింజలు కానీ మామిడి పండు అని చెప్పి ఒక శ్రోత అప్పుడే మెరుపు వేగంతో మెసేజ్ చేసేస్తున్నారు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి కొన్ని మామిడి పండు ముక్కలు కూడా తినచ్చు, కానీ మామిడి పండ్లు తినకూడదు. ఎందుకంటే ఫిట్నెస్ అనుకోండి, మనకి బరువు కూడా పెరిగిపోతాం కాబట్టి ఆచితూచి అన్ని రుచి చూద్దాం, కానీ మోతాదులో మాత్రమే తిందాం. స్ప్రౌట్స్ మొలకల్ని అల్పాహారంగా అంటే స్నాక్గా తినండి. మనందరికీ సాయంత్రం 5 కాగానే ఆకలి వేస్తూ ఉంటుంది కదా, మొలకల్ని మనము ప్రతిరోజు స్నాక్గా తింటూ ఉంటే ఒకసారి మనకు కూడా అనిపిస్తుంది మన కడుపు నిండుగా ఉంది కదా, బాగుంది అని చెప్పి. సో ఈట్ హెల్దీ. పళ్ళు తినలేని పరిస్థితిలో పళ్ళ రసాలు తాగండి. ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మంచినీళ్ళు కూడా తాగుతూ ఉండండి, మితంగా తినండి, ఫిట్గా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో ఇది ఈరోజు ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ ఆడిటోరియం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 6 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగకు ఆహ్వానమంటోంది ఆకాశవాణి వివిధ భారతి. అందరూ తప్పకుండా విచ్చేయండి, పాల్గొనండి, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్టూడియోలో సమయం 1:10 కావస్తోంది. వార్తలు వింటారు తెలుగులో.

పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తలను నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికున్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వివిధ మండలాల ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2040 జనాభా అంచనాలతో రూపొందించిన పథకం 2026 నాటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అందకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇదే క్రమంలో ఆర్ఎండ్బీ శాఖకు మంజూరైన వివిధ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2030 నాటికి 6,000, 2035 నాటికి 12,000 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,80,000 పైగా ఈవీలుండగా వీటి మార్కెట్ విలువ 6,297 కోట్ల రూపాయలకు చేరింది. ఈ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. హైదరాబాద్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలాగా ప్రణాళికలు సిద్దమయ్యాయి. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 116 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి నిన్న పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహారదశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి మంత్రాలయం వరకు దూరం 60 కిలోమీటర్లు తగ్గుతుందని, రవాణా వ్యాపార రంగాల్లో ఆత్మకూరు గద్వాల ప్రాంతాలు అభివృద్ది చెందాయని వివరించారు. వర్షాకాలంలోపు పిల్లర్ల పనులు పూర్తి చేసి నాణ్యతతో పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరు కాగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం కాషాయమైంది. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకే గత 16 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం హిందూ ధర్మానికి రక్షణగా నిలుస్తుందని, సమాజానికి ఆపద కలిగితే ధైర్యంగా పోరాడతామని అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం జరిగే ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట్ర ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2022 ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించాలి, ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్త సగటు 3.48% ఉండగా తెలంగాణ 5.81% అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 4.20% రెండో స్థానంలోనూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టొమాటో ఆభరణాల ధరలు పెరగ్గా ఉల్లి పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ ప్రవేశాల సమయంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు నోటరీ చేసిన అఫిడవిట్లు సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం అవగాహన కోసం సాధారణ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని, దీనికోసం నోటరీల వద్దకు వెళ్లి అదనపు ఖర్చు చేయవద్దని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కార్యదర్శి తెలియజేశారు. డిక్లరేషన్ ఫారంలను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించకుండా పకడ్బందీగా అమలు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. మొక్కలలో వైరస్ సంక్రమణను అడ్డుకునే కీలక రక్షణ వ్యవస్థను హైదరాబాద్లోని సిసిఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్ మందార్ దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం, మొక్కలు వైరస్ జన్యు పదార్థాన్ని బంధించడానికి ద్రవరూపంలో ఉండే జిగురు వంటి ప్రోటీన్ బిందువులను ఉపయోగిస్తాయి. ఈ ప్రోటీన్లలో ఉండే ప్రత్యేక విద్యుత్ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుని దట్టమైన జెల్ వంటి పొరలను ఏర్పరుస్తాయి. ఇవి వైరల్ ఆర్ఎన్ఏను బంధించి అది వృద్ధి చెందకుండా నిలువరిస్తాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మేలైన వంగడాల అభివృద్ధికి, మానవ వ్యాధుల చికిత్సకు దోహదపడుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి

0: ది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ పద్దతిలో నిర్వహించనున్న ఈ రెండో దశ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టాలని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 35,000 పోలింగ్ కేంద్రాల్లో 2 చొప్పున డిజిటల్ సహాయకులు నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సభ్యత్వ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలాగా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వేసవి తీవ్రత వల్ల అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ నరేందర్ సూచించారు. ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణతో మాట్లాడిన ఫైర్ ఆఫీసర్, ప్రమాదం సంభవించినప్పుడు ఆస్తి నష్టం కంటే ప్రాణరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంటల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు.
1: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ను వాడకూడదు. మెట్లు లేదా ర్యాంప్ ద్వారా మాత్రమే బయటకు రావాలి. కాబరా పడి పరిగెత్తకూడదు. దానివల్ల డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, మెట్లు మొదలగు ప్రదేశాల్లో తొక్కీసలాట జరిగే ప్రమాదం ఉంది. కేవలం స్పీడ్ వాక్ చేసుకుంటూ మాత్రమే బయటికి రావాలి.
0: రాష్ట్ర ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కోరారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా వేల కోట్లు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కృష్ణా గోదావరి నదుల్లో మన రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వినియోగించుకోలేకపోతున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజ్పై విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో 70,000 ఉద్యోగ నియామకాలు ఒక్క లీకేజ్ లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లిపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న చెప్పారు. ఎంపీసీ, బైపీసీ, ఏటీ వొకేషనల్ గ్రూపుల్లో నేరుగా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎంపీడీసీఎల్ ఎస్సీ వేణుమాధవ్ కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలో 26 గ్రామాల్లో సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే లైన్ మొత్తం నిలిపివేయకుండా కేవలం సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దే సమస్యను పరిష్కరించే వీలుంటుందని ఆయన తెలియజేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో భద్రపరుస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదామును అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్ ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి లలిత తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 3వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాధికారి దశరు నాయక్ చెప్పారు. మొత్తం 29 కేంద్రాల్లో మొదటి సంవత్సరం నుంచి 6046 మంది, రెండో సంవత్సరం నుంచి 4032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. విశేషాలు మరొకసారి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర జరిగింది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్త నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.
3: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా,

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మరి ఇంత ఆత్మీయంగా మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. రేపు సాయంత్రం 6 గంటలకు ఆకాశవాణి సంబరాలలో మీ అందరూ కూడా పాలు పంచుకోవాలని మా విజ్ఞప్తి. తప్పకుండా వస్తారు కదూ. మరి షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ అనుపమ. షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్ జ్ఞాపకం పెట్టేసుకోండి. ఈ నంబర్కి మేము అడిగే ప్రశ్నలకి జవాబులుగా మీ సందేశాలు పంపించేయడమే. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? సరే, ఫస్ట్ క్వశ్చన్, ఎన్టీ రామారావు గారు అన్నగారంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? మనందరికీ చాలా ఇష్టం, వారి సినిమాలు పదే పదే చూస్తూ ఉంటాం. మరి వారికి డూప్గా కొన్ని చిత్రాలలో మరొక నటుడు పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి డూప్గా కొన్ని చిత్రాలలో మరొక పేరున్న నటుడు పనిచేశారు. వారి పేరు తెలిస్తే 0402324 0852, 0402324 0852, ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

సినిమా నుంచి ఒక హుషారైన పాట వినేశాం కదా, మరి ఇందాక నేను అడిగిన ప్రశ్న ఎన్టీ రామారావు గారికి డూప్గా కొన్ని చిత్రాల్లో మరొక ప్రముఖ నటుడు పనిచేశారు ఎవరు అనగానే ఎంత స్పీడ్గా మీ అందరూ ఆన్సర్స్ పంపించారు, అందరూ సరైన జవాబులే పంపించారు. ఇంతకీ జవాబేంటో తెలుసా? నవరస నటన సార్వభౌముడు సత్యనారాయణ గారు అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో రామారావు గారికి డూప్గా నటించారు. మరి ఇంతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? మారేడుపల్లి నుంచి సిరిమల్లె, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్ శాంతి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, నరసంపేట నుంచి బాలకృష్ణ, ఓల్డ్ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, యూసుఫ్గూడ నుంచి జగదీష్, అంకుశాపురం నుంచి సుదర్శన్, గీతానగర్ నుంచి సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, అలాగే నాగనాథ్ గుప్తా, వరంగల్ నుంచి గోని రవి, అమనగుర్తి నుంచి సత్యనారాయణ, చందానగర్ నుంచి సిహెచ్ విజయకుమార్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు. మరి శ్రోతలందరికీ మరొకసారి ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగ. రేపు సాయంత్రం 6:30 మరి ఎక్కడో తెలుసా? ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో. మీరందరూ తప్పకుండా రావాలి. మరి మీ అందరి రాకతోటే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది.

స్వరం ఒక వరం, ఇది ఒక ఆర్జేకి. అవునా? మరి ఆ స్వరాన్ని వినే శ్రోతలే మాకందరికీ గొప్ప వరం. మీరు లేని మేము లేము. రేపు సాయంత్రం జరిగే ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో పల్లెపాటల కార్యక్రమంలో తప్పకుండా మీ అందరూ వస్తారని, వచ్చి మా అందరినీ కలుస్తారని, మాతో పాటు కలిసి ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు సాయంత్రం 6:30 సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం. తప్పకుండా వస్తారు కదూ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:34 ఇలా పరిగెత్తేస్తూనే ఉంది. అదేంటి టైం అయిపోతుంది అంటున్నారా? మరి రేపు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది కదా, మీ అందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. సరే, షో టైంలో ఎలా పాల్గొనాలి? 0402324085204023240852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్, బలమైన ఎముక ఏది? మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్ అంటే బలమైన ఎముక ఏది? జవాబు తెలిస్తే 0402324085 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను అడిగాను మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్, బలమైన ఎముక ఏది అని. అందరూ చాలా స్ట్రాంగ్గా వెంట వెంటనే జవాబులు పంపించేశారు. ఇంతకీ జవాబు ఏంటో తెలుసా? ఫీమర్, తొడ భాగంలో ఉండే ఎముక. మరి రైట్ ఆన్సర్స్ పంపించేసిన మన శ్రోతల పేర్లు చెప్పైనా. కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, నేరెడ్మెట్ నుంచి సురేష్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, అలాగే నేరెడ్మెట్ నుంచి సుధా, మదనపల్లి నుంచి సంకీర్తన, ఇంకా సీతారామమూర్తి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, హైదరాబాద్ కోటి నుంచి విజయ్ కుమార్, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, ఆర్మూర్ నుంచి రాధ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పోచారం నుంచి లత, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, బోయిగూడ నుంచి వేద, ఉమ్మిడ నుంచి జైనుదీన్. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా.

0: దేవుని నెత్ర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి. జనులు మెచ్చే పదాలే జానపదాలు. మరి ఇలాంటి జానపదాలు మన ఆత్మీయ వారసత్వ సంపదలు. దీన్ని మనం పరిరక్షించుకుంటూ ఆకాశవాణి 90 సంవత్సరాల సంబురంలో మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. తప్పకుండా వస్తారు కదా.

అదేదో మాయలో ముంచేసింది అని పరుగులో అల్లు అర్జున్ అయితే పాడేశాడు. కానీ మరి మనందరము ఒక వివిధ భారతి అంటే ఇష్టము, ఆకాశవాణి అంటే ఇష్టం కాబట్టి మరి తప్పకుండా మీరందరూ ఆ మాయలో ఆ ఇష్టంలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు సాయంత్రం 6 గంటలకు తప్పకుండా విచ్చేయండి పల్లె పాటల పండగకి. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో పాల్గొనాలంటే 0402324052 ఈ నంబర్కి జవాబు తెలిస్తే వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ ఆంజనేయం సినిమా గుర్తుందా? నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం. ఈ సినిమాలో ఆంజనేయ స్వామిగా తెరపైన ఎవరు కనిపించారు? శ్రీ ఆంజనేయం సినిమాలో ఆంజనేయ స్వామిగా తెరపై ఎవరు కనిపించారు? జవాబు తెలిస్తే 0402324052 ఈ నంబర్కి వాట్సాప్ పంపించేయండి.

0: శ్రీ ఆంజనేయం సినిమా నుంచి పాట వినేశాము. మరి ప్రశ్న కూడా ఆ చిత్రానికి సంబంధించింది అడిగాను కదా. శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయ స్వామిగా తెరపైన ఎవరు కనిపించారు అంటే అందరూ స్పందించారు, రైట్ ఆన్సర్ అర్జున్ గారు నటించారు. మరి ఎవరెవరు పంపారు? శాపలి నుంచి శ్రీనివాస్, సూరారం నుంచి బ్రూస్లీ, రామరాజనగర్ నుంచి సాయి, ఇబ్రహీంపట్నం నుంచి అరుణ, గజ్వేల్ నుంచి వెంకటేష్, పెడన నుంచి అప్పలరాజు, అలాగే కరీమాబాద్ నుంచి రవి, కుబీర్ నుంచి సంధ్య, సైనిక్పురి నుంచి నిహారిక, చిత్రాల నుంచి వెంకటాచారి, కర్ణాటక నుంచి రామకృష్ణారెడ్డి, కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, సైనిక్పురి నుంచి నాగరాజ్ నవతి, కొడుమూరు నుంచి రాధ, వీరందరూ సరైన జవాబులు పంపించారు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: రేపు సాయంత్రమే ఈ కార్యక్రమం, మరి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఈ రోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోతున్నాం శాంతి తెరసా లక్రా. అందరిలాగే సామాన్య జీవితం, నర్స్గా తన సేవలు నవ్వుతూ అందించే నైజం వీరిది. ఒక బాబు పుట్టాడు, బాధ్యతలు కూడా పెరిగాయి, కానీ కుటుంబానికి తన విధుల వలన ఎక్కువ సమయం ఇవ్వలేకపోయేది శాంతి తెరసా. బాబు మాల్ న్యూట్రిషన్తో బాధపడేవాడు, అంటే పోషకాహార లోపంతో. మరి అది సరిచేసే సమయం కూడా లేదు శాంతికి. 2004 సంవత్సరం సునామీ ప్రపంచాన్ని చుట్టేసిన రోజులవి. తన కొడుకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఈ ధీర వనిత అస్సలు నిస్వార్థమైన సేవ ఎంత మంచిగా అందించిందో తెలుసా? అండమాన్ దీవులకు వెళ్ళింది. అక్కడ అడవులలో ఉన్న ఆంగే తెగలోని వారిని కాపాడడానికి వెళ్ళింది శాంతి తెరిసా లక్రా. అక్కడ ఏం జరిగింది, వారు సేవలు అందించగలిగారా, మాట్లాడుకుందాం.
2: जीने के लिए अरमान जरूरी है, इस जान और अरमान के लिए तेरी

ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: కంకుల తుంచి మేయము.
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: దూరభారమని మానేరు కదా, మనసుంటే మార్గముంటుంది. తప్పకుండా మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 27 నిమిషాలు. శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గారి గురించి. మరి వీరు సునామీ వచ్చినప్పుడు అండమాన్ దీవులకు వెళ్లి అక్కడ అడవుల్లో ఉన్న ఆంగే తెగ వారిని కాపాడడానికి ప్రయత్నించారని చెప్పి చెప్పాను కదా. ఆంగే తెగ పరిస్థితి అప్పటికి దయనీయంగా మారింది. చాలామంది సునామీలో కొట్టుకుపోగా మిగిలింది 78 మంది. వారు కూడా రకరకాల వ్యాధుల బారిన పడ్డారు. మరికొందరేమో డెలివరీస్ అయ్యాక కొన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, చికిత్స తెలీదు, అగమ్య గోచరంగా ఉన్న ఆ పరిస్థితిలో అలాంటి సమయంలో శాంతి తెరిసా అక్కడికి వెళ్లారు. ముందుగా వారికి భరోసా ఇచ్చారు, నేనున్నాను అన్న నమ్మకాన్ని కలిగించారు. వారికున్న సమస్యలను తనకున్న పరిధిలో పరిష్కరించడానికి ఆలోచన చేశారు. ఊహించండి, మీకు కనుక సునామీ లాంటి పరిస్థితి వస్తే మీరు కూడా నర్స్ ఓ డాక్టరో ఇలాంటి సేవ అందించే రంగంలో ఉంటే, ఆంగే తెగ అనేది ఒకటి ఉంది, అండమాన్ దీవుల వరకు వెళ్ళి సేవ చేయాలి అంటే ముందుకొస్తారా? కానీ ధైర్యం చేసింది శాంతి తెరిసా. అది మెచ్చుకోవాల్సింది, స్ఫూర్తివంతమైనది.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు సాయంత్రం 6 గంటలకు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం. పల్లె పాటల పండగకు ఇదే మా ఆహ్వానం. మీరందరూ దూరాభారం అనుకోకుండా పెద్ద మనసుతోటి వచ్చి ఆకాశవాణిలో అందరినీ కలిసి మీ అభిమాన ఆర్జీలతోటి, ఆఫీసర్స్తోటి ముచ్చటిస్తూ ఈ కార్యక్రమాన్ని చూడాలని కోరుకుంటున్నాము. శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం శాంతి తెరిసా లక్రా, ఒక నర్స్. వీరు సునామీ సమయంలో అండమాన్ దీవులలో ఉన్న ఆంగే తెగలో వారందరికీ సేవలందించడానికి వెళ్లారని చెప్పాను కదా. మరి అక్కడ సేవలందించడం అంత తేలిగ్గా రోజుల్లో జరగలేదు. మాట్లాడదామంటే భాష తెలీదు, ఉండడానికి ఇల్లు లేదు, ఒక టెంట్లో ఉండేవారు. తినడానికి కడుపు నిండా భోజనమూ లేదు. దొరికినది తిని నదులు దాటి ప్రయాణించేది శాంతి తెరిసా. ఇంత చేసినా కూడా వారిలో నమ్మకాన్ని కలిగించడం మాత్రం చాలా కష్టపడిందట. వారిలో నమ్మకాన్ని కలిగించి మహిళలకు డెలివరీ చేశారు. పుట్టిన నవజాత శిశువుని ఎలా చూసుకోవాలో నేర్పించారు. వారి బాధల్ని తన బాధలుగా అనుకుని స్పందించేవారు కాబట్టే వారందరూ త్వరలోనే ఆమెను యమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే ఆంగే భాషలో అమ్మా అని అర్థం. నిజమే కదా, అమ్మలాగా ఆదరించారు శాంతి తెరిసా లక్రా. నిజానికి వారి బాబు పోషకాహార లోపంతో బాధపడుతున్నా ఆ పిల్లాన్ని ఇంట్లోనే వదిలేసి వీరందరినీ కాపాడడానికి ఎక్కడో ఉన్న దీవులకు వెళ్లారు శాంతి తెరిసా లక్రా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణిలో పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగ

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: తొంభై సంవత్సరాల ఆకాశవాణి సంబరాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. తప్పకుండా విచ్చేయండి ఈ అద్భుతమైన కార్యక్రమానికి. వస్తారు కదూ. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గురించి. సునామీ సమయంలో అండమాన్ దీవుల్లోని అడవులకు వెళ్లి ఆంగే తెగవారికి ఎంతో సహాయాన్ని అందించారు. ఇలా 2 సంవత్సరాల సమయం గడిచింది. ఈ కష్టం గడిచింది కదా అని ఊపిరి పీల్చుకునే లోపలే ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేసింది. ఈ అండమాన్ అడవుల్లో ఉండే మరొక తెగ జరావాలు. వీరికి బాహ్య ప్రపంచంతో దాదాపుగా పరిచయం లేదు. కాని మహమ్మారి బారిన పడితే ఏం చెయ్యాలో కూడా తెలియని అశక్తులు, అమాయకులు ఒక చిన్న వైద్య బృందాన్ని

అతి కష్టం మీద ఒప్పించి ఈ జరావాల కోసం తీసుకువెళ్లారు శాంతి తెరీసా. అసలు ఎంత అద్భుతమైన ఆలోచన కదా. రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కడో ఉన్న అండమాన్ అడవుల్లో మనకేదన్నా అయితే, మనకే కోవిడ్ సోకితే ఏం జరగచ్చు అని దాదాపు మాట్లాడిన వారందరూ నిరాకరించేశారు. కానీ పట్టు వదలకుండా ఇంటింటికి వెళ్లి అడిగినట్టుగా ప్రతి డాక్టర్ని కలిశారట. వీరందరూ ఈ చిన్న వైద్య బృందంతో పాటు శాంతి కూడా వెళ్లారు. వెళ్లి వ్యాక్సిన్స్ వేశారు. కాస్త ఊపిరి పీల్చుకుంది. కొండంత ధైర్యం నింపింది అందరిలో శాంతి తెరిసా.

శ్రోతలందరికీ ఆకాశవాణి ఆత్మీయ ఆహ్వానం. 90 సంవత్సరాల వేడుక, 90 వసంతాల ఆకాశవాణి సంబరంలో పల్లెపాటల పండగ రేపు సాయంత్రం 6 గంటలకు. మరి వేదిక మీ అందరికీ తెలుసు, మరోసారి గుర్తు చేస్తున్నాను, ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్. తప్పకుండా వస్తారు కదూ, మీ అందరూ పాల్గొంటే మా మనసు మురుస్తుంది, ఆనందమంతా మాదే అని ఎదురుచూస్తూ ఉంటుంది ఆకాశవాణి సిబ్బంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:48. శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరెసా లక్రా గారి గురించి. వీరు ఎన్నో కష్టాలు పడి అండమాన్ దీవుల్లో ఉన్న తెగలను కాపాడడానికి, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సొంత లాభం అనేది చూసుకోకుండా నిస్వార్థ సేవలు అందిస్తున్నారని చెప్పాను కదా. మరి అండమాన్ దీవుల్లో ఈ గిరిజనులు తెగల కోసం నిస్వార్థంగా శ్రమించిన నర్స్ శాంతి తెరెసా లక్రా సేవలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. పద్మశ్రీ బిరుదుతో 2011లో సత్కరించింది. అంతేకాదు ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారం కూడా అందుకుంది. ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక ప్రముఖ నర్స్, సేవే తన జీవితంగా గడిపిన గొప్ప మాతృమూర్తి. 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఇచ్చే ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మరి మనందరికీ తెలియకపోవచ్చు, కానీ నర్సింగ్ రంగంలో ఉన్న వారందరికీ తెలుసు, దాదాపు 52,000 మంది అప్లై చేశారు. శాంతి గారిని కూడా నామినేట్ చేసింది మన దేశం. ఇది ఇలా నామినేట్ చేసి ఆ లిస్టులో మన పేరు ఉండడమే అత్యంత గర్వకారణం అని అనుకుంటారు నర్సులందరూ.

శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గారి గురించి. నిస్వార్థంగా వీరు అండమాన్లోని అడవుల్లోకి వెళ్లి అక్కడ ఎందరో గిరిజనులకు, తెగల వారందరి కోసము నిస్వార్థమైన సేవ అందించారని మాట్లాడుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం వారికి, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బృదుతో సత్కరించారు. కానీ శాంతికి అవార్డ్స్ ఆనందాన్ని ఇవ్వవట. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే నా జీవిత లక్ష్యం. అది పట్టణమైనా పల్లె అయినా ప్రజల ఆరోగ్యం చూసుకోవడానికేగా మేమున్నది అని ప్రశాంతంగా నవ్వుతారు శాంతి తెరిసా. అద్భుతం కదా. కొడుకు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అండమాన్ అడవులకు వెళ్లారు. కాకులు దూరని కారడవిలో కూడా ఇదే నవ్వుతూ వెళ్లిన ధీశాలి. అమ్మో, ఏం చేస్తారు ట్రైబల్స్ అని చెప్పి అందరూ భయపెట్టినా సేవ అనే తన ధర్మాన్ని విస్మరించలేదు శక్తిశీలి శాంతి తెరిసా. కోటి ప్రణామాలు ఇటువంటి నర్సుల నిస్వార్థ సేవకు. నిన్న మనందరం అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం జరుపుకున్నాం. కానీ ఏడాదికి ఒక్కరోజు చాలా వీరి సేవలను గుర్తించడానికి? జీవితకాలం ఇలాంటి వారు సమాజం కోసం, మన ఆరోగ్యం కోసం చేసే సేవ అమూల్యం. అందుకే నిరంతరం ఇలాంటి వారందరి కోసము మనం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. వీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా.

ఇన్నారల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: హైదరాబాద్ నాంపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేస్తారని ఆసక్తిగా ఆశగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి సిబ్బంది. మరి అందరూ వస్తారు కదా, రేపు కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:01 ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: అందరికీ నమస్కారం. నేను కాసర్ల శ్యామ్ గేరేసైత. ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. నేను విద్యార్థి దశలోనే రాసిన కవితలన్నీ ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి. ఆ తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణి గారులతో జానపద కళాకారుడుగా ఎప్పుడైతే నేను రూపాంతరం చెందానో, జానపద గాయకుడిగా కూడా ఎన్నో పాటలు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు వినిపించే అవకాశం నాకు కుదిరింది. ఆ తర్వాత నేను రచయితగా మారి నృత్య నాటికలు రాసినప్పుడు, గేయ రూపకాలు రాసినప్పుడు అవన్నీ కూడా నా సభ్యులతో మేము ఆకాశవాణిలో ప్రదర్శింపజేసే అవకాశాన్ని నాకు అందించారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించిన ఆకాశవాణికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు వచ్చి ఒక మంచి పునాది మీద నేను ఉన్నానంటే దానికి కారణం ఆకాశవాణి. ఇంకా ఎన్నో వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత శ్రీ కాసర్ల శ్యామ్ గారి అభిప్రాయం విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్షణక్షణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన సిరివేనెల, సంగీతం MM కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట మెకానిక్ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీతరచన వేటూరి, స్వరాలు సమకూర్చింది రాజ్కోటి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమం మరోవైపు వినండి. డ్యూయట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడింది. గీత రచన AM రత్నం, సంగీతం AR రెహమాన్.

0: చిత్రసీమలో ఇప్పుడు వినండి. సీతయ్య చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.
1: ఓపిల్

చైతన్య ప్రసాద్ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా మోహన భోగరాజ్ రేవంత్ పాడిన ఈ పాట వినండి. చిత్రం బాహుబలి.

చిత్రసీమలో చివరగా వినండి. ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రం కోసం మాళవిక రేవంత్ పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం జేబీ మారుతి.

0: శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కలిసిన ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు ఒక వాహన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రోషాహీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖుస్రోషాహీ వివరించారు. హైదరాబాద్లో తాము ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగులు June 10th నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొని మంత్రి మాట్లాడుతూ,
3: బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరం, సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ తో కూడగట్టుకుంటే అందరికి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. అందరు కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలాగా వారోత్సవాలు ఉండాలని సూచించారు. ప్రతిరోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పే విధంగా షెడ్యూల్ రూపొందించాలన్నారు. కనీసం 4,000 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి

0: మాట్లాడుతూ,
1: జగిత్యాల జిల్లాకు సంబంధించిన విద్యావారోత్సవాల్లో గ్రామాల్లో ఉండే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి. ఆ కుటుంబానికి ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇబ్బంది జరగకుండా మరి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం అనేది అది గొప్ప సంకల్పం. దాన్ని జూన్ లో అమలు చేస్తున్నారు. వెల్కమ్ కిట్ అని చెప్పి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అందించే విధంగా పథకాన్ని అమలు చేయడం కానీ.
0: నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను మంత్రి స్వయంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత ఉన్న విషయాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతకు ఫోన్ చేసి అవసరమైన గన్ని బ్యాగులు తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర బృందం ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ బీఎస్జీ చీఫ్ ప్యాట్రన్ శివప్రతాప్ శుక్లాను కలుసుకుంది. బీఎస్జీ రాష్ట్ర ప్రధాన కమిషనర్ దానకిషోర్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్తో కూడిన బృందం రాష్ట్రంలో సంస్థ విస్తరణ, అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్కు వివరించింది. బీఎస్జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, గవర్నర్ ఫండ్ సహాయంతో చర్యలు చేపడుతున్నామని దానకిషోర్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు పనిచేస్తుండగా 30,000 మందికి పైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని మోడల్ స్కూల్స్, జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులకు పాఠశాల విద్యాశాఖ అడ్మిషన్ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఏసీఈ, సిఈసీ గ్రూపుల్లో ఉచితంగా చేరవచ్చు. ప్రతి గ్రూప్లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులను ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లెపాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట్ర రీజనల్ ఛానల్ మేనేజర్ భానోత్ హరిసింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో గత సంవత్సరం జూన్ నుంచి అనేక సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో గడ్డన్ రమేష్ బృందం వారి పల్లెపాటలు, ఏనుగుల నర్సయ్య బృందం వారి ఒగ్గు కథ ఆహూతులను అలరించనున్నాయని హరిసింగ్ వివరించారు. 2026-28 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి టీజీడీఈఈ సెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు డీసెట్ కన్వీనర్ కార్యాలయం తెలియజేసింది. వీటిలో తెలుగు మాధ్యమం నుంచి 12,384, ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 18,993, ఉర్దూ మాధ్యమం నుంచి 1,234 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. లారీలు, గన్ని బ్యాగుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వరుడు ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
2: మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా మొక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? కొనుగోలు కేంద్రాలు ఎంత దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నదా అని అడుగుతా ఉన్నాను.
0: పేదల సొంతంటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరా మేళం ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీల్చే అవకాశం ఉందని తెలియజేస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో ఆధునిక ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా పేద విద్యార్థులకు అందిస్తున్నామని, విద్యార్థుల బోధనా అవసరాలు తీర్చడానికి రాష్ట్రంలో 11,000 మంది ఉపాధ్యాయులు నియమించామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక విద్యావారోత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సివి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన

0: గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే సిఓఈ సెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. తమకు కేటాయించిన సిఓఈ ప్రిన్సిపల్ను ఎంపికైన విద్యార్థులు సంప్రదించాలని సంస్థ కార్యదర్శి కె సీతాలక్ష్మి సూచించారు. విశేషాలు మరొకసారి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ధి, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మహిళా రైతుల్లో ఆరోగ్య సమస్యలు మరియు ఆహార భద్రత అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. అనంతరం వివిధ పంటల సాగులో అనుభవాల గురించి వడ్డేగూడెం గ్రామ రైతు శివరాజు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పిఎల్ఐయ. 7:45 వికసిత్ భారత్. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 10:00 to 11:00 వరకు శ్రోతలు మధుర గీతాల కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాలాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు అనగా 14వ తేదీ గురువారం ప్రసారమయ్యే కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది, 6:45 ప్రాంతీయ వార్తలు, 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఏకశిలా నగరం గురించి డాక్టర్ పి హైమావతి గారి ప్రసంగం ఉంటుంది, 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 9:00 చిత్రసీమ, 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి, 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది, 7:00 ఉద్యోగవాణి, 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో దూడలలో బాలారిష్టాలు మరియు ఆరోగ్య పరిరక్షణ ఈ అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంబికా గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది, పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్. అనంతరం మొక్కజొన్న విత్తన సాగులో అనుభవాల గురించి ఐనవోలు మండలం జగ్గయ్యపల్లి గ్రామ రైతు శ్రీ కేతిపల్లి రాజిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది, పరిచయం చేస్తున్నవారు శ్రీ పి పంకజ్ మోహన్.

0: ఇక రాత్రి 8 గంటలకు మనోరంజని, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:30కు శాస్త్రీయ సంగీతం ఉంటుంది, 10 నుంచి 11 గంటల వరకు మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:25 కొద్ది క్షణాల్లో సమాచార దర్శిని.
1: ప్లీజ్ త్వరగా,
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు, అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్ళు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
4: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడుగుల తామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: సుప్రభాత వేళ భక్తిభావం.
9: కర్షక జనావళికి తారక మంత్రం.
8: మహిళా లోకానికి ప్రియనేస్తం.
9: యువజనులకై ఉత్తుంగ తరంగం.
8: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
10: కొంతకాలం కొంతకాలం
9: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
8: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
11: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
9: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
11: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
8: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
9: అన్నీ తానై,
8: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
9: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
8: ఆకాశవాణి.
9: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
12: మీ సొంతింటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
9: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
8: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
9: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
8: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
9: వేరే మార్గాల కోసం వెతకండి,
8: ఆకాశవాణినే సంప్రదించండి.
9: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
13: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
2: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
1: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
2: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం,
1: ఆకాశవాణి వివిధ భారతి
2: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
1: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
2: ఫోన్స్ 0402321516323215164.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు హన్మకొండ గోపాల్పూర్లో గల ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు వినండి.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనంకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థినులు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతీక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తికాబాయ్. ముందుగా కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు అంజన, స్మైలీ, సంజన, శ్రావణి, శివాని, వేదశ్రీ, నందిని, సాత్విక.

చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రైలు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి యువతకు ప్రేరణగా నిలిచిన అరుణిమా సిన్హా జీవిత విశేషాలను అందిస్తుంది శ్రావణి. అరుణిమా సిన్హా ప్రపంచంలోని అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ని అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో తన కుడి కాలు పోగొట్టుకున్న జాతీయ స్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఆమె తన 25వ ఏట ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆమె ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ జిల్లాలోని గ్రామంలో 1988 జూలై 20న జన్మించింది. ఆమె తండ్రి సైనికోద్యోగి, తల్లి వైద్యశాఖలో ఉద్యోగి. ఆమెకు ఒక అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. బాల్యం నుండి వాలీబాల్ ఆడడం ఇష్టం. ఆమెను తల్లిదండ్రులు మరియు పాఠశాలలోని వ్యాయామోపాధ్యాయుడు ప్రోత్సహించారు. కొంతకాలానికి ఆమె వాలీబాల్, ఫుట్బాల్ ఆటల్లో గుర్తింపు పొందింది. అనేక విజయాలు సాధించింది, అనేక క్రీడా పథకాలు సాధించింది. ఆమెకు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆటలతో పాటు చదువుకుంటే క్రీడల కోటాలో ఉద్యోగం సంపాదించవచ్చని ఆమె క్రీడల్లో పాల్గొంటూనే ఎంఏ పూర్తి చేసింది. తర్వాత ఎల్ఎల్బి చేసింది. ఎల్ఎల్బి చేస్తున్న రోజుల్లో ఆమె ఆర్మీలో ఉద్యోగ నియమం కొరకు దరఖాస్తు చేసింది. కానీ దరఖాస్తులో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్లు తర్వాత గుర్తించింది. బరేలీలోని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా ఇవ్వడంతో 2011 ఏప్రిల్ 11న లక్నోకు రైల్లో బయలుదేరింది. ఆమె 2011 ఏప్రిల్ 11న లక్నో నుండి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో బయలుదేరింది. బరేలీ సమీపంలో ముగ్గురు దొంగలు ఆమె మెడలోని బంగారపు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో రైలు నుంచి ఆమెను కిందికి తోశారు. ఆమె పక్క ట్రాక్పై పడింది. ఆ సమయంలో ట్రాక్పై రైలు వస్తుందని ఆమె గమనించి లేచేలోపే ఆమె కుడి కాలుపై రైలు దూసుకుపోయింది. సమీప గ్రామస్తులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ప్రమాదంలో కుడి కాలు ఎముక వరకు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఆమెకు అప్పటి కేంద్ర యువజన క్రీడాశాఖ మంత్రి 2 లక్షల నష్టపరిహారం ఉద్యోగం ప్రకటించాడు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చుటకు అంగీకరించింది. 2011 ఏప్రిల్ 18న ఆల్ ఇండియా మెడికల్ సైన్స్లో చేరింది. పూర్తిగా కోలుకోవడానికి 4 నెలలు పట్టింది. మొదట పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా అనుమానించింది. కానీ ఆమె ఆ వాదనను ఖండించింది. ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్కరూ ఆమెపై సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. ఇది భరించలేని ఆమె ఏదో ఒక సాహస కార్యం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. ఆమె ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయానికి ఆమె అన్నయ్యతో పాటు కోచ్ కూడా సహకరించారు. అనంతరం ఆమె టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్లో సభ్యురాలుగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్ట్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బజేంద్రి పాల్ వద్ద అరుణిమ మెలకువలు తెలుసుకుంది. 2013 మే 21న ఎవరెస్ట్ శిఖరాన్ని ఉదయం 10:55 చేరుకుంది. ఆమె భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ని ఆదర్శంగా తీసుకున్నట్లు తెలిపింది. అతను తనకు వచ్చిన క్యాన్సర్ వ్యాధిని లెక్క చేయకుండా ఏదో ఒకటి చేయాలి అనే తలంపుతో విజయాలను సాధించాడు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమెను సన్మానించారు. లక్నోలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు 25 లక్షల చెక్కులను అందజేశారు. సిన్హా తన కృషి సంకల్పంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నాటి భారత క్రీడా మంత్రి జితేంద్ర సింగ్ ఆమెని అభినందించారు. అరుణిమా సిన్హా ఇప్పుడు సాంఘిక సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకుంది. పేద విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించింది. అవార్డులు, సెమినార్ల ద్వారా ఆమెకు లభించే అన్ని ఆర్థిక సాయాలను ఆమె అదే కారణంతో

విరాళాలుగా ఇస్తుంది. ఈ అకాడమీకి షాహిద్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ అని పేరు పెట్టారు. ఆమె బర్న్ అగైన్ ఆన్ ద మౌంటైన్ అనే పుస్తకాన్ని రాసింది. 2015లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. ఎవరు

0: నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2014 నాటికి ఆసియా, యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాల్లో 6 శిఖరాలను అధిరోహించింది. ఆమె రష్యాకు చెందిన మౌంట్ ఎల్బర్స్ యూరప్ శిఖరాన్ని, టాంజానియా ఆఫ్రికాలోని కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించింది. 2019 జనవరి 4 అంటార్క్టికాలో 7వ శిఖరాన్ని అధిరోహించింది. వీనస్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించింది.
1: విన్నారుగా అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యవంతురాలు అర్ణిమా సిన్హా గారి జీవిత విశేషాలు. శరీరం కాదు మనసే బలమైనది అనే సత్యం ఆమె జీవితం ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు వేల ఏళ్ల ఘనచరిత్ర కలిగిన భరతభూమి గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కట్టడాలు ఎన్నో. నాటి శిల్పుల నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునక కైలాసనాథ ఆలయం. ఈ ఆలయం విషయాలను మనకు వివరించడానికి వస్తుంది గాయత్రి, విందామా?
2: భారతదేశం అనాదిగా సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానానికి నిలయంగా నిలిచిన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, యోగం, వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం మొదలైన జ్ఞాన సంపదలో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ శిల్పకళ కేవలం రాళ్లను చెక్కిన కళ కాదు, అది మన ఆధ్యాత్మికతకు ప్రతిబింబం, మన విజ్ఞానానికి నిదర్శనం, మన సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ప్రాచీన భారతీయులు రాతిని జీవంగా మార్చి కళను ఆరాధనగా భావించి శాస్త్రాన్ని సాధనగా చేసుకున్నారు. అందుకే వారు సృష్టించిన ఆలయాలు, గుహలు, గోపురాలు నేటికి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భారతీయ శిల్పకళలో ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతోంది. ప్రాచీన భారతీయులు కళను శాస్త్రంతో మెలవించారు. గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాస్తుశాస్త్రం అన్నింటినీ శిల్పకళలో సమన్వయపరిచారు. దేవాలయాల నిర్మాణంలో దిక్కులు, గ్రహాల ప్రభావం, సూర్యకిరణాల స్థానం వరకు లెక్కలు వేసి నిర్మించారు. ప్రాచీన భారతీయులు శిల్పకళను కేవలం నిర్మాణంగా కాకుండా భక్తి సాధనంగా చూశారు. అందుకే దేవాలయాల్లో శిల్పాలు ఆధ్యాత్మికతను ప్రసరిస్తాయి. గోపురాల ఎత్తులు, శిలామండపాల రూపకల్పన, శిల్పాల నాజూకుతనం అన్నీ మన పూర్వీకుల అపూర్వమైన జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. భారతీయ శిల్పకళ కేవలం రాతిలో రూపకల్పన కాదు, జీవనతత్వాన్ని బోధించే గ్రంథం. దేవాలయాల్లో చెక్కబడిన రామాయణ, మహాభారత, పురాణ కథలు ప్రజలకు నైతిక విలువలను నేర్పాయి. శిల్పకళలోని ప్రతి రూపం ఒక సందేశాన్ని అందిస్తోంది. నేటి ఆధునిక యంత్రాలు లేకుండా అద్భుతాలను సృష్టించిన శిల్పుల విజ్ఞానం మనకు గర్వకారణం. కేవలం కర్ర పరికరాలు, లోహ పరికరాలతోనే అద్భుతాలను సృష్టించారు. రాతిని చెక్కి సంగీతం వినిపించే స్తంభాలను తయారు చేశారు. అలాంటి శిల్పుల ప్రతిభ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలేదు. ప్రతి ఆలయం ఒక శాస్త్ర గ్రంథం, ప్రతి శిల్పం ఒక కళా పాఠశాల. వాస్తుశాస్త్రం అనుసరించి దేవాలయాలు నిర్మించబడ్డాయి. గర్భగృహం ఎల్లప్పుడూ శక్తిని ప్రసరించే కేంద్రంగా ఉండేది. గోపురాలు సమాజానికి స్ఫూర్తి ఇచ్చేవి. వాస్తు నియమాలతో నిర్మించబడిన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, ఆరోగ్యకర వాతావరణాన్ని కలిగించే శాస్త్రీయ కట్టడాలు కూడా. కేవలం కళ కోసం కాకుండా సమాజాన్ని జ్ఞానబోధ చేయడానికి శిల్పాలను వాడారు. రామాయణం, మహాభారతం, పురాణాల్లోని కథలను శిల్పాల రూపంలో చెక్కి సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేశారు. ఈ శిల్పకళ కాలచక్రాన్ని ఎన్నో దాడులకు ఎదురు నిలిచి నేటికీ మన పూర్వీకుల మహోన్నతను గుర్తు చేస్తోంది. ప్రాచీన భారతీయ శిల్పకళ ప్రపంచానికి ఒక శాశ్వత వారసత్వం. ఇది మన పూర్వీకుల జ్ఞానానికి ప్రతీక, భక్తికి నిలువెత్తు సాక్ష్యం, సాంస్కృతిక గర్వానికి మూలం. భారతీయ శిల్పకళను చూసి విదేశీ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. పాహియాన్, హ్యుయన్సాంగ్, అల్బిర్ని వంటి పర్యాటకులు భారతదేశంలోని దేవాలయాలు, గోపురాలు, శిల్పాలను వర్ణించారు. ఇవి నేటికి యునెస్కో వారసత్వ కట్టడాలుగా నిలిచాయి. అలాంటి అద్భుతమైన భారత ప్రాచీన మానవ నిర్మిత కట్టడాల్లో ఒకటి కైలాసనాథ ఆలయం. భారతదేశం ప్రపంచంలోనే కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి రాజవంశం తమ కాలంలో నిర్మించిన దేవాలయాలు, గోపురాలు, గుహల ద్వారా శిల్పకళలో అపూర్వ ప్రతిభను చూపించారు. అందులో అత్యంత విశిష్టమైనది మహారాష్ట్రలోని

0: ఎల్లోరా గుహలలో కైలాసనాథ దేవాలయం. ఇది ప్రపంచంలోనే ఒక మానవ నిర్మిత అద్భుతం. ఎందుకంటే ఈ దేవాలయం ఒకే రాతి కొండను సాంప్రదాయ నిర్మాణ శైలికి విరుద్ధంగా పైనుంచి కిందికి చెక్కుతూ నిర్మించబడింది. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ప్రాచీన భారత నిర్మాణ కౌశలానికి, శిల్పకళకి, భారతీయుల ప్రతిభకు చిరస్థాయిగా నిలిచిన మహోన్నత మానవ సృష్టి. కైలాసనాథ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన మొదటి రాజు కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఆయనకు అపారమైన దైవభక్తి ఉండేది. కైలాస పర్వతంపై కూర్చున్న పరమశివుడి మహిమాన్విత రూపాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. అనేక గుహల సముదాయంగా ఉన్న ఎల్లోరా గుహలలో కైలాసనాథ ఆలయం 16వ గుహగా పరిగణించబడుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయం కేవలం ఒక రాజు కళ మాత్రమే కాదు, ఆ కాలపు భక్తి, విజ్ఞానం, శిల్పకళా వైభవాన్ని సజీవంగా మన కళ్ళ ముందు నిలుపుతున్న ప్రతీక. కైలాసనాథ ఆలయం నిర్మాణం ప్రపంచంలోనే ఒక ప్రత్యేక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ దేవాలయం ఒక పెద్ద రాతి కొండను పైనుండి కిందికి చెక్కుతూ నిర్మించబడింది. సాధారణంగా ఆలయాలు రాళ్లను తీసుకువచ్చి ఒకదానిపై ఒకటి పేర్చడం ద్వారా నిర్మించబడతాయి. కానీ ఈ ఆలయ నిర్మాణం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. కొండను పైనుండి కిందికి చెక్కుకుంటూ అద్భుతమైన దేవాలయంగా మలిచే క్రమంలో సుమారు 2 నుండి 4 లక్షల టన్నుల రాళ్లు తొలగించి ఆలయాన్ని తీర్చిదిద్దారని చారిత్రక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కైలాసనాథ ఆలయం సుమారు 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయం మధ్యలో నంది మండపం ఉంది. నంది మండపం నుండి గర్భగృహానికి వెళ్లే రాతి వంతెన వాస్తుశిల్పానికి ఒక అద్భుత ఉదాహరణ. ప్రతి స్తంభం, ప్రతి మండపం శిల్పకళా వైభవంతో కలకలలాడుతోంది. కైలాసనాథ దేవాలయం గోడలు, పైకప్పులు, స్తంభాలు శిల్పకళతో నిండి ఉన్నాయి. గోడలపై రామాయణం, మహాభారతం, పురాణాల సన్నివేశాలు చెక్కబడ్డాయి. శివపార్వతుల వివాహం, శివతాండవం, రాక్షస సంహారం వంటి శిల్పాలు అపూర్వ ప్రతిభను చూపిస్తాయి. నంది మండపంలోని శిల్పాలు శివభక్తికి ప్రతీక. గోపురాలపై ఉన్న శిల్పకళా కౌశలం ఆ కాలపు నిర్మాణ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని 8వ శతాబ్దంలో ఇంత భారీ నిర్మాణం చేయడం అనేది అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ భారతీయ శిల్పుల శాస్త్రీయ పద్ధతులు, గణిత విజ్ఞానం, వాస్తుశాస్త్రం ఆధారంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయం సమతుల్యత, కొలతల ఖచ్చితత్వం, శిల్పాల సమన్వయం ఆ కాలపు ఇంజనీరింగ్ ప్రతిభను నిరూపిస్తోంది. నిర్మాణం సమయంలో రాళ్లను కదిలించకుండానే చెక్కడం ద్వారా అసాధారణ నైపుణ్యం చూపించారు. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, ఒక శిలాశాస్త్ర గ్రంథం అని చెప్పవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ దేవాలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించింది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించి ఆశ్చర్యపోతారు. ఇది భారతీయుల ప్రతిభను, ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కైలాసనాథ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారతీయుల ఆధ్యాత్మికత, శిల్పకళా ప్రతిభ, ఇంజనీరింగ్ నైపుణ్యంకు సజీవ సాక్ష్యం. రాతిని కరిగించి శిల్పాన్ని సృష్టించినట్టుగా శిల్పులు చూపిన నైపుణ్యం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. వేల సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈరోజుకి కైలాసనాథ ఆలయం మన సంస్కృతిని, భక్తిని, ప్రతిభను సజీవంగా నిలిపి ఉంచుతోంది. అందుకే ఇది భారతీయ వారసత్వానికి నిత్య నూతనమైన ఆభరణం. భారత ప్రాచీన శిల్పులు సాధించిన ప్రతిభ అనేది కేవలం శిల్పకళకే పరిమితం కాలేదు. వారు రాతికి ప్రాణం పోసి చరిత్రను సజీవంగా నిలిపారు. వారి చేతి వృత్తి వల్లే ఈరోజు మనం వేల సంవత్సరాల కిందటి కళ, సంస్కృతి, జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ అద్భుత శిల్పకళను సంరక్షించడం, భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత.
1: విన్నారుగా, వేల ఏళ్ల క్రితం నిర్మించిన కైలాసనాథ ఆలయం నేటికి చెక్కు చెదరకుండా నాటి శిల్పుల కార్యదక్షతకు, అలాగే ఆనాటి ప్రజల భక్తి భావనలు, జీవన విధానాలను నేటి తరానికి కళ్ళకు కట్టిన కైలాసనాథ ఆలయానికి వందనాలు. కార్యక్రమంలో చివరిగా జీవితంలో కీలకమైన పాత్ర పోషించేది చెట్లు. చెట్లను కాపాడితే మనకు రక్ష. చెట్లను

దొరికితే మనకు శిక్ష. ఇది ప్రకృతి భావం. చెట్ల నుండి మనకు పూలు, పండ్లు, గాలి, నీడ వంటివి లభిస్తాయి. ఇలాంటి ప్రకృతి మీద పాట పాడడానికి మన ముందుకు రాబోతున్నారు స్మైలీ, అంజన, సంజన, శ్రావణి, చరిత, కార్తీకబాయ్, నిక్షిత. విందామా?

0: మన జీవితానికి ప్రాణాధారం వృక్షాలు. ఒక వృక్షం నాటడం అంటే ఒక జీవాన్ని కాపాడడం. మనలో ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టు నాటితే భవిష్యత్తు తరాలకు పచ్చని భూమి అందించగలం. మనమందరం కలిసి వృక్షాలను సంరక్షిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం, మన భవిష్యత్తును కాపాడుదాం.
1: ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆల్ఫోస్ జూనియర్ కాలేజ్ గోపాల్పూర్ హనంకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు శ్రీలక్ష్మి, రుచిత, అంజన, సంజన, సిహెచ్ శ్రావణి, స్మైలీ, చరిత, నందిని, శివాని, గాయత్రి, ఎస్ శ్రావణి, జ్యోతి, అతిక్ష, హన్సిని, సాత్విక, నిక్షిత, వేదశ్రీ, కార్తీకాబాయి. వ్యాఖ్యానం శ్రీలక్ష్మి, రుచిత. ధన్యవాదములు.
2: మీరింతవరకు హన్మకొండ ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత శ్రీ కాసర్ల శ్యామ్ గారి అభిప్రాయం విందాం.
3: అందరికీ నమస్కారం. నేను కాసర్ల శ్యామ్, గేయ రచయిత. ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. నేను విద్యార్థి దశలోనే రాసిన కవితలన్నీ ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి. ఆ తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణి గారులతో జానపద కళాకారుడుగా ఎప్పుడైతే నేను రూపాంతరం చెందానో, జానపద గాయకుడిగా కూడా ఎన్నో పాటలు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు వినిపించే అవకాశం నాకు కుదిరింది. ఆ తర్వాత నేను రచయితగా మారి నృత్య నాటికలు రాసినప్పుడు, గేయ రూపకాలు రాసినప్పుడు అవన్నీ కూడా నా సభ్యులతో మేము ఆకాశవాణిలో ప్రదర్శింపజేసే అవకాశాన్ని నాకు అందించారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించిన ఆకాశవాణికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు వచ్చి ఒక మంచి పునాది మీద నేను ఉన్నానంటే దానికి కారణం ఆకాశవాణి. ఇంకా ఎన్నో వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
4: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వినండి.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కోల్కతాలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మొత్తం ఖాళీలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాష, కంపెనీ సెక్రటరీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 30 April 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ kolindia.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 11, 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్పూర్ ప్రధాన కార్యాలయం వివిధ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 162 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో 8, ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 2, ప్రాజెక్ట్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో 3, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 3, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 141, మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో 5. ఈ విధంగా మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా విభాగాల్లో ఐటీ కన్సల్టెంట్, లీడ్, ఏఐ ఎక్స్పర్ట్, యుఐ డెవలపర్, యంగ్ ప్రొఫెషనల్, ఐటీ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, సివిల్ ఇంజనీర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్టోర్ అసిస్టెంట్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి ఉద్యోగాన్ని బట్టి. అదేవిధంగా ఉద్యోగాన్ని బట్టి ఎంఈడి, ఎంసీఏ, డిప్లొమా లేదా స్పెషలైజ్డ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 April 2026 నాటికి 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థులు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ alimco.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 150 అసిస్టెంట్ ఫోర్మెన్ ఖాళీలను, ఎలక్ట్రీషియన్ విభాగంలో 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, 10th డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 May 28 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ mahanadikol.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 28, 2026. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటల కను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో రాయ్పూర్లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన, ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాండర్ లెన్ తో కలిసి

కలిసి ఇద్దరు ప్రధాన మంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో నాలుగో భాగంగా మూడవ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం మూడవ భారత నార్టిక్ సమ్మిట్ జరుగుతుందని సిబిజాష్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని రాహురి తెహసీల్కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్ కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ బిశ్వ శర్మ నిన్ననే వరుసగా రెండోసారి అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21 నుంచి 26వ తేదీ వరకు అసోం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్ధీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో రెండు మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జులై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 2,96,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినం పై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతరాష్ట్ర రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 2026-27 ఖరీఫ్ సీజన్కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించి

0: ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: పంట పొలాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మహిళా రైతుల్లో ఆరోగ్య సమస్యలు మరియు ఆహార భద్రత ఈ అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం పరిచయం చేస్తున్నవారు డాక్టర్ పిఎల్లయ్య.
1: ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగంలో పురుషులతో సమానంగా మహిళలు మరి వ్యవసాయ ఉత్పత్తిలో నిరంతరం కష్టపడుతూ ఈ ఉత్పత్తి రంగంలో వాళ్ళు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో మరి మహిళా రైతుల్లో ఆహార భద్రత ఎట్లా ఉంటుంది అనే విషయాలను, వారు ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మరి సమర్థవంతంగా ఇంకా అధిక ఉత్పత్తిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలను తెలియజేయడానికి డాక్టర్ అరుణ్ జ్యోతి, కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు విభాగాధిపతి, సీనియర్ శాస్త్రవేత్త మన స్టూడియోకి వచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతాం. నమస్కారం మేడం.
2: నమస్కారం అండి.
1: చెప్పండి, ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి మహిళా రైతుల్లో మరి ఆహార భద్రతకు సంబంధించి వారి యొక్క స్థాయి ప్రస్తుతం మీరు ఏ విధంగా గమనించారు, గుర్తించారు?
2: మరి మనము మహిళా రైతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి ఆరోగ్య విషయంలో వారు తీసుకుంటున్న ఆహారం గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. మనం చూసినట్టయితే మహిళా రైతులు ఎవరైతే పొలంలో పనిచేస్తున్నారో, లేకపోతే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటే పొలమే కాకుండా పశువులను మేపడం కానివ్వండి, చేపల ఉత్పత్తిలో ఉండడం కానివ్వండి, లేకపోతే చిన్నగా మష్రూమ్స్ గ్రో చేయడం కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, హనీబీ కలెక్షన్ కానివ్వండి, అడవిలల్లో పువ్వులు ఏరడం కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా మనము అగ్రికల్చర్ కిందకే పరిగణిస్తాం. అయితే మనం చూస్తే మన రైతు మహిళలు చాలామంది కూడా 80% ఆఫ్ రూరల్ ఏరియాస్లలో మహిళలే ఇప్పుడు రైతు మహిళలు లేదా విమెనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అవుతుంది. ఎక్కడ చూసినా మహిళలే పనిచేస్తున్నారు పొలాలలో. అయితే మరి వాళ్ళు పనిచేయడం చాలా సంతోషకరమైనప్పటికీ వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నారు, వారు తీసుకుంటున్న తిండి ఏంటిది అని మనం గమనించినట్టయితే మన నేషనల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే 50% మంది మహిళలు చాలా వరకు అనీమిక్గా ఉన్నారు. అంటే వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. వాళ్ళకి సరి అయిన ఉండవలసినంత రక్త కణాంకాలు లేకపోవడము, ఆరోగ్యకరంగా ఉండకపోవడము మనం గమనిస్తాం. మరి ఈ పరిస్థితి ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆరోగ్యంగా తినకపోవడం ఒకటి, అంటే కిశోర బాలిక అవస్థల నుంచి కూడా వాళ్ళు సరి అయిన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం. మరి

0: రైతు మహిళలని మనం ఈరోజు చూసినట్టయితే వాళ్ళు తీసుకుంటున్న టిఫిన్ బాక్స్ కానీ మనం రీసెర్చ్ చేసినప్పుడు మనకేం తెలిసిందంటే వాళ్ళ బాక్సులు ఓపెన్ చేసినప్పుడు లంచ్ బాక్స్లు మనం మాట్లాడుకుంటుంటే ఎక్కువ శాతం అన్నం ఉంటుంది. చాలా తక్కువగా వాళ్ళు కూరగాయలు కానివ్వండి, పప్పు కానివ్వండి, మాంసం కానివ్వండి, ఇటువంటి ఏవి కూడా మనం వాళ్ళ లంచ్ బాక్స్లో చూడం. చాలా వరకు మన తెలంగాణలో మనం గమనించింది ఏంటంటే ఏదైనా రోటి పచ్చళ్ళు కానివ్వండి, ఏదో అంటి అంటనట్టు అటువంటి కూరగాయలు, వేపుళ్ళు కానీ అటువంటివి వాళ్ళు తెచ్చుకొని తినడం చూస్తున్నాం, గమనించాం మనం. మరి ఇవాళ దినంలో కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు తీసుకున్న ఆహారాన్ని మనం గమనించినట్టయితే కరోనా టైంలో 2020లో మనకు రీసెర్చ్ జరిగి ఎన్ఐఎన్ వాళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణ తెలుగు స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి కూడా
1: తెలుగు రాష్ట్రాలలో
0: తీసుకోవాల్సినంత ప్రోటీన్ ని ఆకుకూరలని కూరగాయలని వాళ్ళు తినడం లేదని నివేదిక తెలిపింది. అది వాస్తవం అనిపిస్తుంది మనం రీసెర్చ్ ఫీల్డ్లో చూస్తే కూడా. ఎందుకంటే మన ఇళ్లలో కూడా చాలామంది మనం తీసుకునే ఆహారంలో వరి ఉంటుంది, అంటే బియ్యం ఉంటాయి, ఎక్కువలో ఎక్కువ కొంచెం మిల్లెట్స్ చిరుధాన్యాలతో ఒక రొట్టె జొన్న రొట్టెని ఇంక్లూడ్ చేస్తాం. మరి కూరగాయల విషయానికి వస్తే మనం తీసుకోవాల్సినంత మోతాదులో మనం తీసుకోవట్లేదు. ఇంట్లో ప్రతిరోజు వండడం జరుగుతుంది ఏదో ఒక రకం కూరగాయ, కానీ ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే మనం చూసినట్టయితే రైతు మహిళల విషయంలో వాళ్ళు చాలా చాలా తక్కువగా, అంటే ఒక చాయ్ చెంచా అంటారు కదా టీ స్పూన్, అంత మాత్రమే కూరగాయనే తినడం జరుగుతుంది వాళ్ళ దినమంతలో. అలాగే వాళ్ళ మీల్లో మనం చూస్తే ఒక డైలీ డైటరీ ప్యాటర్న్లో ఒక పండు లేదు, అలాగే మాంసం కానివ్వండి, పెరుగు, పాలు ఇటువంటి పదార్థాలు ఏవి కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. చాలా తక్కువ స్థాయిలో పండు ఇటువంటివి అయితే చాలా మరుగైపోయినాయి సార్, అసలు ఏమి వాళ్ళ డైట్లో ఉండడం లేదు. సో ఈ మటన్ చికెన్ కూడా చాలా వరకు మనం ఏం గమనించామంటే యాక్చువల్గా ఒక 100 grams ఆఫ్ కుక్డ్ మీట్ వండిన తర్వాత ఒక 100 grams మాంసంని తీసుకోవాల్సిన అవసరం ఉన్న దగ్గర మహిళలు 50% కూడా, అంటే 50 grams కూడా తినట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళకి సమతుల్యమైన ఆహారం విషయం చాలా అవసరం. వాళ్ళకి హెల్తీగా ఉండాలి అనంటే వాళ్ళు ఆహారం ఎలా తీసుకోవాలని దాని గురించి అవగాహన ఉండాలి, తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
1: దీన్ని బట్టి చూస్తే సరైనటువంటి ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయాల పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే, రెండవది పనిలో నిమగ్నం కావడం వల్ల వాళ్ళకు ఆహారం పట్ల సరైనటువంటి ఇంట్రెస్ట్ శ్రద్ధ అనేది లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందా?
0: అయితే ఒకటి ఫస్ట్ మెయిన్ పాయింట్ మీరు అన్నట్టు అవగాహన లోపం సార్. రెండవది నిమగ్నం అవ్వడము పనిలో అని అంటే మనము ఒకసారి అవగాహన వచ్చినప్పుడు దాన్ని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అవగాహన లోపం వల్ల ప్లానింగ్, ఫుడ్ ప్లానింగ్, మెనూ ప్లానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరైనా కానీ ఫస్ట్ మంచి ఆహారము, సమతుల్య ఆహారం అంటే ఏంటో తెలుసుకోవాలి, దాన్ని ఎలా ఇంటిల్లిపాదులకు తయారు చేసి పెట్టాలి అన్న అవగాహన తప్పకుండా అవసరం సార్. మరి అలాగే ఇప్పుడు మనం సమతుల్య ఆహారం అని మాట్లాడుకునేటప్పుడు సమతుల్య ఆహారం అంటే ఏంటి అనంటే మనం తీసుకునే ఆహారంలో దినంలో ఒక ఫుల్ డేలో తీసుకునే ఆహారంలో ఒకవేళ మనం తీసుకునే అన్ని పదార్థాలని ఒక ప్లేట్లో పెట్టినట్టయితే అవి అన్నీ కూడా 7 రంగుల కలర్లు ఉండాలి. అంటే అందులో ఒక కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి, అన్నం ఎలాగూ ఉంటుంది అది తెలుపు అనుకున్నప్పుడు మనము ఆకుకూరలు పచ్చగా, అంటే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకురగాయలు ఉండాలి, కాయగూరలు ఉండాలి, వీలైనంత వరకు ఆరెంజ్ కలర్ కాయగూరలు ఉంటే బెటర్, అంటే క్యారెట్ కానీ దోస కానీ ఇటువంటివన్నీ కూడా ఈ కాయగూరలు ఉండాలి. అలాగే పాలు, ఒక 1.5 లీటర్ పాలు ప్రతి మనిషికి ఒక రోజుకి అవసరం. అయితే మరి పాలతో పాటు పెరుగు కూడా, అంటే 1.5 లీటర్లోనే పెరుగైనా ఉండవచ్చు. మరి అలాగే గుడ్డు కంపల్సరీ, వారానికి 2 సార్లు గుడ్డుని మన డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఎదుగుతున్న పిల్లలకి అది చాలా అవసరం మజిల్ డెవలప్మెంట్ కోసం. అలాగే మహిళలు ఎవరైతే పొలం పనులు చేస్తున్నారో వాళ్ళు చాలా ఎనర్జీని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళు ప్రోటీన్ రిచ్ డైట్ తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ తీసుకోకపోతే సమతుల్య ఆహారం ముందు చాలా దీర్ఘకాలిక రోగాలని చూడాల్సి వస్తుంది. అయితే మనం ఇప్పుడు మటన్ చికెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారానికి 2 సార్లు, అంటే 100 గ్రాముల చొప్పున ఒక రోజుకి అలా 2 సార్లు కంపల్సరీ మటన్ని, అంటే మటన్ అన్నప్పుడు మనము మాంసం అని అన్నప్పుడు అది కోడి మాంసం కావచ్చు, మేక మాంసం కావచ్చు, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇలా మనకి ఏది అందుబాటులో ఉంటుందో మాంసం, ఆ మాంసంని మనం అన్నింటినీ కూడా మాంసంగానే పరిగణిస్తాం. సో ఇది కూడా ఒక వారానికి 2 రోజులు

0: తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100 grams పర్ పర్సన్ ఫర్ 2 days పర్ వీక్. అలాగే మరి ఇంకా ఫ్రూట్, ఏ ఫ్రూట్ అయినా అవ్వనండి. పండు అన్నప్పుడు ఇప్పుడు మనం బయట నుంచి కొనుక్కొని తినాల్సిన అవసరమే లేదు. మన పెరటిలోనే
1: అందుబాటులో,
0: మన పెరటి తోటలో కానివ్వండి, మన ఇళ్ళ వాడకట్లో కానీ కొన్ని చెట్లను పెంచుకోవాలి. అంటే సీతాఫలం కానివ్వండి, రేగుపళ్ళ చెట్లు కానివ్వండి, మామిడి పండు, జామ పండు, దానిమ్మ పండు, పొప్పాయ, ఈ మునగాకు, ఇవన్నీ కూడా, మునక్కాయలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు తెలంగాణలో చక్కగా పెరుగుతాయి, సులువుగా పెరుగుతాయి, ఎక్కువ శ్రద్ధ చూపించక్కర్లేదు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక ఉసిరి చెట్టు కానీ ఒక నిమ్మ చెట్టు కానీ ఉంటే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకు విటమిన్ సి అందుబాటులోకి వస్తుంది. అలాగే మనము ఈ డైట్ని ఒకవేళ ఇలా మన ప్లేట్లో అమర్చుకున్నప్పుడు అన్ని కలర్స్ కలిగిన డైట్ ఉంటే అది సింపుల్గా ఒక సమతుల్య ఆహారం అని చెప్పాలి. అది ఒకరోజు తినడం కాదు, దాన్ని మన జీవనశైలిలో ఇంక్లూడ్ చేసి పిల్లలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, మహిళా రైతులు కానివ్వండి, ఇది వాళ్ళ ఫ్యామిలీలో బ్యాలెన్స్డ్ డైట్ అనేది రన్ అయినప్పుడు అప్పుడు మహిళలు ఆరోగ్యకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి.
1: ఓకే, ఇలాంటి సమతుల్య ఆహారాన్ని తీసుకున్నట్లయితే మరి మహిళ ఆరోగ్యం కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది.
0: అవునండి,
1: సమర్థవంతంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది.
0: అవునండి.
1: అట్లాగే మరి ప్రస్తుతం యువ మహిళలు, ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి యువ మహిళలు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నట్లు మీరు గమనించారు? అట్లాగే వారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు గుర్తించారు?
0: యువ మహిళలు అనే దానికన్నా కిషోర బాలికల అంటే స్థితిని చూస్తే, మనము కిషోర బాలికలు అనంటే స్కూల్కి పోతున్న పిల్లల దగ్గర నుంచి ఒక 18 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల గురించి, మహిళ అమ్మాయిల గురించి మనం చూసినట్టయితే చాలామంది, అంటే మన స్టాటిస్టిక్స్ ఏం చెప్తుందంటే 85% రూరల్, ఎవరైతే రూరల్ ఏరియాస్లలో ఉన్నారో, ఊర్లలో ఉన్నారో, వాళ్ళు 85% మంది ఆడపిల్లలు సన్నగా ఉండడము, మాల్నరిష్డ్గా అంటే కుపోషణలో ఉండడం అనమాట, అంటే సరి అయిన నరిష్మెంట్ లేకుండా ఉండడం మనం గమనిస్తున్నాం. ఆడపిల్లలందరూ కూడా సన్నగా ఉండాలనుకుంటారు, అదే కరెక్ట్ పెరగడానికి అన్న ఆలోచన ఉంటుంది వాళ్ళలో. అదే మనము అర్బన్ ఏరియాస్లలో, సిటీలలో కొంచెం చూసినట్టయితే 15% మంది అమ్మాయిలు ఒబేసిటీ అవుతున్నారు, అంటే లావ్ అయిపోతున్నారు అన్నమాట. అది కూడా కరెక్ట్ కాదండి. అయితే దీని ఈ గమనించినట్టయితే మనం ఈ దశ నుంచే మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇది కూడా అవగాహన లోపమేనండి. అసలు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది అవగాహన లోపం. ఇంకోటి అందుబాటులో ఉన్న ఫుడ్స్ అన్నమాట. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మన ఇళ్ళల్లో ఒక బ్యాలెన్స్డ్ డైట్ రన్ అవుతుంటే మనం ఇటువంటి సమస్యలని అధిగమించవచ్చు. అయితే పిల్లలకి కూడా, కిషోర బాలికలకి కూడా ఏది తినాలి అంటే జంక్ ఫుడ్స్ తినడం కానివ్వండి, డైరెక్ట్గా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బేకరీలోకి పోయి బర్గర్స్ కానివ్వండి, పఫ్స్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, ఈ పిజ్జాలు, ఈ తయారు చేస్తున్న ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, కానీ అదే రెగ్యులర్ డైట్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు రావాల్సిన పోషకాలు మన ఆరోగ్యానికి అందక, మన బాడీకి అందక కేవలం లావ్ అవ్వడం జరుగుతుంటుంది. మరి రూరల్ ఏరియాస్లో మనం గమనించింది ఏంటంటే పిల్లలు వాళ్ళు కూడా ఇలా జంక్ ఫుడ్స్ లాగానే, అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ తినేయడం కానివ్వండి, ఒక సమోసా తినేయడం కానివ్వండి, లేకపోతే ఇటువంటివి తిని వాళ్ళు కాలం గడిపేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సరి అయిన ఆరోగ్యం రావట్లేదు అనమాట. సో సరి అయిన ఆరోగ్యం రావాలి అంటే మన ట్రెడిషనల్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, పల్లీల పట్టి కానివ్వండి, లేకపోతే ఒకరోజు బొబ్బర్లు తినడం కానివ్వండి, ఒకరోజు మొక్కజొన్న పొత్తు తినడం కానివ్వండి, ఇంకొక రోజు పల్లీలు తినడం కానివ్యండి, మరి అలాగే సర్వపిండి చేస్తుంటాం మనం, అది మిల్లెట్స్తో కలిపి చిరుధాన్యాలతో కలిపి ఒకరోజు సర్వపిండి చేసుకోవడం కానివ్వండి. సో ఇట్లా అరిసెలు, మరి సకినాలు, ఇవి వీటన్నిటిలో కూడా మనం కొంచెం పోషక తత్వాలని యాడ్ చేసుకొని మన ఇంట్లో మనం స్నాక్స్ ఇవ్వగలిగితే పిల్లలకి అది కూడా కొంచెం న్యూట్రిషనల్ సెక్యూరిటీని పెంచే ఆస్కారం ఉంటుందండి. సో ఇవి మనము అవగాహన అనేది పిల్లల దగ్గర నుంచి రైతు మహిళలకి రావాలి, వాళ్ళు వీటిని అవలంబిస్తే వాళ్ళ ఆరోగ్యం సరిగా ఉంటుందండి.
1: అట్లాగే మరి సాధారణంగా మనకు మహిళలు, మహిళా రైతులు అనగానే వంటింటి పనుల నుంచి మొదలుకొని వ్యవసాయంలో కూడా మరి అధునాతన సాంకేతిక పరికరాలను కూడా ఉపయోగిస్తూ వారు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. మరి వీరికి మరి భౌతికపరమైనటువంటి వ్యాయామం అనేది మరి మహిళా రైతులకు అవసరమా?
0: అవసరమేనండి. అయితే మరి మనం చూసినట్టయితే మహిళా రైతులు అవసరానికి మించి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. అయితే మరి ఆ ఫిజికల్ యాక్టివిటీని ఒకటే యాంగిల్లో చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక

0: వంగిన వాళ్ళు వంగినట్టే ఉంటున్నారు, నిలబడ్డ వాళ్ళు నిలబడే కొన్ని గంటల తరబడి పనిచేస్తున్నారు, అలాగే మోకాళ్ళ మీద కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే గంటల తరబడి పనిచేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీ అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా డ్రజరీ అంటాం అనమాట, అంటే చాలా స్ట్రెయిన్ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ. కాబట్టి ఒక బాడీని ఒకప్పుడే పద్ధతిలో పెట్టి మనం చాలాసేపు పనిచేసినట్టయితే అక్కడ ఎముకలు కానివ్వండి, నరాలు కానివ్వండి, అవన్నీ కూడా స్తంభించిపోతాయి. కాబట్టి ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. స్కూల్ పిల్లలు, ఇప్పుడు మనం కిషోర బాలికలను చూసినట్టయితే స్కూల్లోనే వాళ్ళు చాలా టైంని గడిపేసి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళకి ఓపిక ఉండట్లేదు, వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ జీరో వాళ్ళ దాంట్లలో. అలాగే మహిళా రైతులలో ఈ డ్రజరీ చాలా ఎక్కువ ఉంది, ఒకటే రకమైన వంగడం ఉంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అన్నప్పుడు మనము హోల్ బాడీని ఒక స్ట్రెచింగ్ రూపంలోకి తీసుకొస్తామన్నమాట. అంటే ఏదైతే మనం దినమంతా ఒక్క సైడే వంగి ఉన్నామో దాన్ని మనం స్ట్రెయిట్ చేసుకోవడానికి సరి అయిన స్ట్రెచింగ్ పద్ధతులు కానివ్వండి, ఒక ఫిజికల్ యాక్టివిటీని మనం ఎంచుకున్నట్టయితే మనము ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితుంది, ఈ ఎక్కువ స్ట్రెయిన్ నుంచి కూడా మనం తప్పించుకున్నట్టయితుందండి.
1: అంటే మనం పని యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా కోసేటప్పుడు వంగి కోస్తుంటా అంటారు, కలిసేటప్పుడు కూర్చొని కలుస్తూ ఉంటా అంటారు. అంటే ఇట్లా పని యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అదే వేలో పోకుండా మళ్ళీ దానికి భౌతిక పరమైనటువంటి వ్యాయామం అవసరం.
0: అవసరం తప్పకుండా అవసరం అది.
1: అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు?
0: ఇప్పుడు మనము కొన్ని ఎక్సర్సైజ్లను, ఇప్పుడు మనం సూర్య నమస్కారాలే అనుకుందాం, సింపుల్గా చెప్పాలి అనుకుంటే ఇంకా చాలా చాలా ఆసనాలు ఉన్నాయనుకోండి, లేకపోతే యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే ఇది మనం సూర్య నమస్కారాలు అన్నప్పుడు అది ఇంట్లో చేసుకోగలిగింది, లేదా మనము కమ్యూనిటీగా ఒక దగ్గర చేరి ఒక ఎక్సర్సైజ్ పాయింట్ని పెట్టుకొని అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పాటు సరైన ఎక్సర్సైజ్లు, ఏరోబిక్స్ కానివ్వండి, ఇట్లాంటి చాలా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఎక్సర్సైజ్ ఫామ్స్, సో దేంట్లోనైనా ఒక దాంట్లో ఉండి ఫుల్ బాడీని మనము రిలాక్స్ చేయడం అనమాట. ఏ భంగిమలో అయితే వంగి ఉన్నామో దానికి ఆపోజిట్గా ఉండి మళ్ళీ మనం బాడీని స్ట్రెయిట్ చేసుకోవడం అనమాట. ఒక రకంగా మజిల్స్ని రిలాక్స్ చేయడం అన్న యాక్టివిటీని మనం తప్పకుండా రైతు మహిళల దగ్గర నుంచి అందరం తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఏదో ఒక భంగిమలో కూర్చొని ఒక 6 గంటలు పనిచేయడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ అయినా పర్వాలేదు, లేకపోతే డ్రైవర్లు అయినా పర్వాలేదు, ఏ వృత్తిలో అయినా. సో ప్రతి ఒక్కరం కూడా ఒక 1/2 hour ఎక్సర్సైజ్కి కేటాయించి మళ్ళీ మనము మన బాడీని రిలాక్స్ చేస్తే అప్పుడు కొన్ని రకమైన రోగాల నుంచి మనము తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్.
1: ఓకే, చాలా సంతోషం. మహిళా రైతుల్లో ఆహార భద్రత అలాగే వారి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాలను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ అరుణ్ జ్యోతి గారు నమస్కారం. మేడం
0: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు మహిళా రైతుల్లో ఆరోగ్య సమస్యలు మరియు ఆహార భద్రత ఈ అంశంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వివిధ పంటల సాగులో అనుభవాలు ఈ అంశంపై వడ్డేగూడెం గ్రామ రైతు శివరాజు గారితో పరిచయ కార్యక్రమం.
1: జఫర్గఢ్ మండలం వడ్డేగూడెం గ్రామ ఉల్లి శివరాజు మనకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు మరి కిసాన్ వాణి కార్యక్రమానికి శివరాజును పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి శివరాజు గారు.
3: నమస్కారం సార్.
1: మీరు ఈ వడ్డేగూడెం గ్రామంలో మీకు ఏ ఏ రంగాల్లో అనుభవం ఉంది, అంటే ఇటు వ్యవసాయ రంగం కానీ లేదా ఇంకా మూగ జీవాల యొక్క పెంపకంలో కానీ మీకు ఎట్లాంటి అనుభవం ఉంది ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో, మీ గురించి చెప్పండి ముందు.
3: నాకు వ్యవసాయ రంగం మీద అనుభవం ఉన్న సార్. దాంతోపాటు నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, దాంతోపాటు ఒక 2 ఎకరాల కబుర్లు చేస్తాను సార్ నేను చెరువు కింద. దాంతోపాటు ఇటు వ్యవసాయం చేసుకుంటూ తర్వాత పశువులను కూడా కాపాడుకుంటూ కూడా నేను జీవనాన్ని కొనసాగిస్తున్నాను సార్.
1: అంటే ఈ వ్యవసాయము అలాగే వ్యవసాయ అనుబంధ రంగమైనటువంటి గొర్రెల పెంపకం మీకు అనుభవం
3: చేపడతాను సార్ నేను. అవును సార్.
1: ఓకే, మరి వ్యవసాయం ముఖ్యంగా ఈసారి ఏం పంటలు వేశారు మరి మీ దగ్గర?
3: గత సంవత్సరం మొన్న వర్షాకాలంలో సార్ గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతులు ఎవరికైతే భూములు ఉన్నాయో ఉన్నంత లోపల ఎకరం కానీ 2 ఎకరాలు కానీ వాళ్ళకి ఎంతైతే భూమి ఉన్నదో ఆ భూమిని మొత్తం కూడా ఆ చెరువు లోపల ఉన్నటువంటి ఒక నీటిని ఆసరాగా చేసుకుని వాళ్ళందరూ కూడా ఆ పెద్ద

0: చెరువు కింద మొత్తం కూడా మేము నాట్లు వేస్తాం సార్.
1: ఏ ఏ పంటలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇంకా మీ ఊర్లో?
0: పెద్ద చెరువు కింద మాత్రం, జఫర్గఢ పెద్ద చెరువు కింద మాత్రం అందరికి కూడా, అందరు కూడా ఏంటంటే 100% అందరు కూడా నాట్లు వేస్తారు సార్. వేరే పంట పండించడానికి అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే నీరు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి. ఏంటంటే అది ఇప్పుడు వేరే ఎడతెరుపు పంటలు అంటారు కదా సార్, మామూలుగా ఏంది మన మొక్కజొన్నలు కానీ లేకపోతే పల్లి చేను కానీ ఇవన్నీ కూడా వేసినట్లయితే ఏంటంటే ఎప్పటికీ కూడా నీరు వస్తుంది కాబట్టి అన్ని కూడా ఒకే రకమైనటువంటి ఒక పంటలు అంటే ఇప్పుడు మొత్తం కూడా అందరు కూడా ఒరేస్తారు కాబట్టి. ఏంటంటే వేరే పంటలు మధ్యలో వేసినాం అనుకోండి, వాటికి అనుకూలమైనటువంటి ఒక నీళ్లు పెట్టాలి, తర్వాత కాస్త ఎండాలి, కాస్త పదునుగా ఉండాలి కాబట్టి నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ పంటలు పండించడానికి వీలుగా ఉండదు అన్నట్టు. కాబట్టి అందరం కూడా ఒకే రకమైనటువంటి ఒక పంట అంటే వరి పంటనే వేస్తాం సార్ మేము. అందరం కూడా మళ్ళీ చెరువు కింద మేము ఏది అందరం కూడా ఏ సమయం లోపల ఆ నారు అనేది అలకాలో అదే సమయం లోపల మేము అలికి అందరం కూడా ఒకే కార్తి లోపల అంటారు, ఒకే సీజన్ లోపల అంటారు కదా సార్, ఇప్పుడు ఉన్నాం సార్.
1: ఈ చెరువు పారకం అంటే పోయిన వర్షాకాలంలో బాగా వర్షాలు పడడం వల్ల మరి నీటి సమృద్ధిగా ఉంది అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు ఈ చెరువు నిండలేదా? ఇది పెద్ద చెరువా మామూలు చెరువా?
0: మాది పెద్ద చెరువు సార్, దాదాపుగా ఒక 400 నుండి 600 ఎకరాల మధ్యలో ఉంటుంది సార్ మాకు చెరువు అంత, ఆ పారకం అనేది ఆ చెరువు కింద కాబట్టి కొన్ని 100 కుటుంబాలు కూడా ఏంటంటే ఆ చెరువు మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు చెప్పచ్చు ఆ చెరువు అనేది నిండకపోవడం వల్లనే ఆ రైతులందరూ కూడా మా ఊళ్ళో లోపల ఉన్నటువంటి ఒక రైతులే వలస పోయాలంటే దాన్ని నమ్ముకుని ఎంతమంది బ్రతుకుతారనేది మనం అర్థం చేసుకోవచ్చు సార్ దాన్ని. కాబట్టి ఏంటంటే ఆ చెరువు నిండితేనే, ఎందుకంటే మా ఊరు అంటేనే మామూలుగా 1 ఎకరం 2 ఎకరం అంటే చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్ రైతులందరూ కూడా. కాబట్టి ఉన్నదాన్ని అన్న కనీసం చేసుకుంటూ బ్రతుకుతాం అంటే వర్షాలు లేనటువంటి కారణాల వల్ల అందరూ కూడా వెళ్ళిపోయారు సార్ అప్పుడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన దేవుడు కరుణించడం వల్ల ఏంటంటే చెరువు నిండింది కాబట్టి ఆ ఉన్నటువంటి ఒక భూమిని సేద్యం చేసుకుందాం అన్నట్టుగా కొంతమంది వచ్చారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఉన్నటువంటి ఒక వాళ్ళు ఊరు లోపల ఉన్నటువంటి ఒక వాళ్లకు కౌలు ఇచ్చారు సార్, నాకు గనక ఇచ్చినట్టుగా ఇచ్చి వాళ్ళు భూమి యొక్క వాటగా గింత వడ్లని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళకు ఆ భూమి దారునికి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది ఎకరాన గింత అని. మామూలుగా ఎకరాన 8 బస్తాలు 7 బస్తాలు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఏం గిట్టుబాటు అవుతలేదు సార్ మాకు కూడా. ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే యంత్రాలకు కానీ తర్వాత నాటేసేటువంటి వాళ్ళ అన్నిటికీ కూడా చార్జెస్ కూలీలు ఎక్కువగా అది కావడం వల్ల ఏంటంటే గిట్టుబాటు అవుతలేదు సార్ మాకు రైతులకు కూడా. దాంతో కూడా పంటలు పండించడానికి కూడా కాస్త మాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ తప్పదు కదా సార్, తప్పది.
1: అయితే ఇప్పుడు నీటి సౌకర్యం వర్షం పడితేనే ఈ చెరువు నిండమా, లేకపోతే ఏదైనా రిజర్వాయర్ ప్రాజెక్టులు ఇట్లాంటి కాలువలు ఏమైనా మీ దగ్గర లేవా, వాగులు కానీ?
0: మాకు అసలు రిజర్వాయర్ అంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ ఉంది సార్ మాకు అందుబాటు లోపల, కానీ స్టేషన్ గన్పూర్ నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఒక చుక్క కూడా మా జఫర్గఢ యొక్క చెరువుకు తెచ్చేటువంటి ఒక పరిస్థితులు ఎవరు లేరు మాకు ఇప్పటి వరకు కూడా. ఏంటంటే ఎవరు కూడా మా చెరువు లోపలికి నీళ్లు తెప్పేలే సార్. మా రైతుల యొక్క కోరికలు కూడా అవే సార్. ముందుగా ఏంటంటే మా చెరువు లోపల ప్రతి ఒక్క అధికారిని కూడా మా రైతులు ప్రశ్నిస్తారంట, ముందుగా మా చెరువు నింపండి, నింపితే ఏంటంటే ఆ చెరువు నిండడం ద్వారా మీ అందరం కూడా ఏంటంటే దాన్ని నమ్ముకొని మేము ఏంటంటే జీవనోపాధిని పొందుతాం, పంటలు పండించుకుంటాం, దాంతో మా కుటుంబం మొత్తం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పి ప్రతి ఒక్క అధికారిని కూడా ఏంటంటే ఫస్ట్ ఊళ్ళ లోపలికి నీటి సౌకర్యం కల్పించాలంటే మొదటి విన్నపం అదే సార్ మా ఊళ్ళ లోపల. ఏ అధికారి వచ్చినప్పుడు కూడా దయచేసి మా చెరువు లోపలికి నీళ్లు తెప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని ఇప్పటికి కూడా మా ఊరు లోపల ఉన్నటువంటి రైతులందరం కూడా వేడుకోవడం జరుగుతుంది.
1: మరి ఇంకా పంటలు పత్తి కానీ లేకపోతే మిర్చి కానీ లేదా ఇతర పల్లి చేను కానీ ఇంకా అపరాల సాగు కానీ ఇక్కడ ఏం లేదా, కేవలం వీటి మీద నేను ఆధారపడి
0: మొక్కజొన్నలు పల్లి చేను ఇవన్నీ కూడా ఏంటంటే మన ఏది పాతూరు అని ఉంటుంది సార్ మా ఊళ్ళో. అంటే ఇది చెరువు అంటే చెరువు కింద ఉన్నటువంటి ఒక పంటలకేమో వరి సాగు చేసుకుంటాం సార్. మిగతా మెట్ట ప్రాంతాలు అంటే ఇప్పుడు మాకు సైడ్ ఉంటాయి అయితే గుట్ట కింద ఉంటాయి సార్, వాళ్ళకు ఉన్నటువంటి ఒక బావి ద్వారా కానీ గుట్ట బావులు ఉంటారు కదా సార్, తర్వాత బోర్ల ద్వారా కానీ ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక నీటిని ఆసరాగా చేసుకుని వాళ్ళు అటువంటి ఒక పత్తి కానీ తర్వాత ఏంటంటే మిర్చి కానీ ఇట్లాంటి పంటలు పండిస్తారు సార్. పల్లి కానీ తర్వాత మొక్కజొన్నలు ఎక్కువగా పండిద్దామంటే ఇప్పుడు కోతుల బెడద అనేది మా ఊళ్ళో బాగున్నాయి సార్. కాబట్టి ఏంటంటే కోతుల బెడద వల్ల కూడా ఏంటంటే ఇప్పుడు మాకు వేసినటువంటి ఒక పత్తికాయలు కూడా దక్కనిస్తలేవు సార్. ప్రతి ఒక్క రోజు కూడా ఏంటంటే ఒకరు ఇద్దరు వాటికి ఏంటంటే వాటికి కాపలు ఉండి మరి ఏంటంటే పంటను రక్షించుకున్నటువంటి ఒక దీనమైనటువంటి స్థితి లోపల ఇప్పుడు మేము ఉన్నాం సార్. కాబట్టి ఆ కోతలు పెడితేనే బాగున్నాయి సార్.
1: మరి అటవీ శాఖకు అధికారులకు తెలియజేయలేదా మరి మీ దగ్గర?
0: అటవీ శాఖ గారు అంటే సార్ రైతు మామూలుగా ఏంటంటే ఆయన ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏంటంటే తన పంటను తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక స్థితి లోపల ఉంటాడు కదా సార్. కాబట్టి ఎక్కడ చూసినప్పటికీ కూడా అన్ని ఊర్ల లోపల కూడా కోతలు ఉన్నాయి.

0: కాబట్టి అన్నింటిలో ఊళ్ళతో పాటు ఏంటంటే ఇప్పుడు మేము కూడా ఏంటంటే మా పని మేము చేసినట్లు ఏంటంటే మేము మా సమస్యను మేము ఎదుర్కొన్నట్టుగా ఎవరి పంటను వాళ్ళు ఇప్పుడు కాపాడుకుంటున్నాం, కానీ ఎటువంటి అధికారులకు కూడా మేము చెప్పలేదు సార్.
1: ఓకే, మరి మీ వ్యవసాయ పరిస్థితులు మీ గ్రామంలో ఇట్లా ఉంటే ఇంకా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇంకా రైతులు ఏ ఏ రంగాలలో ఉన్నారు మరి మీ దగ్గర?
0: వేరే రంగాల్లో ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే వేరే ఇప్పుడు పశుగ్రాసం అంటే పశువులు ఇది గొర్రెలు కానీ తర్వాత బర్రెలు కానీ పాడి పరిశ్రమ మామూలు ఇప్పుడు పంటలు ఇప్పుడు వరి పనులు అంటే ఏమో సార్ మామూలుగా ఒక 10 రోజులు 20 రోజులలో ఆ పని మొత్తం కూడా అయిపోతుంది సార్. తర్వాత మాకు ఉన్నటువంటి ఒక కుటుంబ ఆధారమైనటువంటి ఒక బర్రెలు కానీ తర్వాత గొర్రెలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యవసాయ అనుబంధమైనటువంటి ఈ పనులు చేస్తాం సార్.
1: చిన్న పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా?
0: కుటీర పరిశ్రమలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి సార్ మా దగ్గర. ఇవే వ్యవసాయ
1: పరిశ్రమ కానీ లేదా
0: డైరీ పరిశ్రమలు ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాడి పరిశ్రమ అనేది మా క్రమక్రమంగా తగ్గిపోతాం సార్. మాకు
1: కారణం ఏంటి మరి?
0: కారణం అంటే ఏంటంటే భూములు తక్కువగా ఉన్నాయి సార్. మాకు భూములు తక్కువగా ఉండడం ద్వారా ఏంటంటే పశువులు తీసుకొస్తాయి మేపడానికి. ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ఉన్నాయి సార్ కొన్ని కొంతమందికి గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఇప్పుడు మాకు

0: అంటే వేరే ఇప్పుడు పశుగ్రాసం అంటే పశువులు ఇది గొర్రెలు కానీ తర్వాత బర్రెలు కానీ పాడి పరిశ్రమ మామూలు ఇప్పుడు పంటలు ఇప్పుడు వరి పని అన్న వరి పనులు అంటే ఏమో సార్, మామూలుగా ఒక 10 రోజులు 20 రోజులలో ఆ పని మొత్తం కూడా అయిపోతుంది సార్. తర్వాత మాకు ఉన్నటువంటి ఒక కుటుంబ ఆధారమైనటువంటి ఒక బర్రెలు కానీ తర్వాత గొర్రెలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యవసాయ అనుబంధమైనటువంటి ఈ పనులు చేస్తాం సార్.
1: చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా?
0: కుటీర పరిశ్రమలు అంటే చాలా తక్కువగా ఉన్నాయి సార్ మా దగ్గర. ఇవి వ్యవసాయ
1: పరిశ్రమ కానీ లేదా
0: డైరీ పరిశ్రమలు ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పాడి పరిశ్రమ అనేది మా క్రమక్రమంగా తగ్గిపోతాం సార్. మాకు
1: కారణం ఏంటి మరి?
0: కారణం అంటే ఏంటంటే భూములు తక్కువగా ఉన్నాయి సార్. మాకు భూములు తక్కువగా ఉండడం ద్వారా ఏంటంటే పశువులు తీసుకొస్తాయి మేపడానికి. ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ఉన్నాయి సార్ కొన్ని కొంతమందికి గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఇప్పుడు మాకు కూడా ఉన్నాయి సార్.
2: వివిధ పంటల సాగులో అనుభవాల గురించి జఫర్గఢ్ మండలం వడ్డేగూడెం గ్రామ రైతు శివరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ పిఎల్ అయ్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఇంతటితో ఈనాటి పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: గురించి హరిసాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: హరిసాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
1: అవును సార్.
0: ఇంకో విషయం ఏమిటంటే, మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
1: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే, ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
0: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
1: అవును సార్.
0: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి?
1: అవును సార్.
0: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
1: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 February 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు, అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు, వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
0: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
1: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 to 25,000 acres సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం, దాదాపు 50,000 to 60,000 acres వరకు
0: సాగు జరుగుతుంది.
1: 60,000 acres వరకు ఉంది సార్. 50,000 to 60,000 acres ఉంది.
0: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక, ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
1: చేపల సాగులో సార్, ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 tons పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 lakh rupees, 4 tons పండించే పరిస్థితుల్లో 1,20,000 rupees, 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
1: అంటే 4 tons మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 lakh వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
0: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
1: వాస్తవం సార్.
0: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
1: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్తో కూడిందే, ఆదాయం కూడా ఒడిదడుగులు ఉండేది.
0: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
1: అవును సార్.
0: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 components ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపొనెంట్లో 2 sub components ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపొనెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపొనెంట్. 2nd component ఏంటంటే, వీరికి

0: హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు

0: ఈ ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్కి కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత రెండవ కాంపోనెంట్కి వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత మూడవ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేట్స్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళీ స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క మూడవ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా.
0: అవును సార్.
1: ఈ యాప్లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది. వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఈ ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా 1000తో కోటాను కోట్లతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నిటినీ.
0: అవునండి,
1: ఈ మధ్య ముఖ్యంగా ఈ ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది

0: పడిపోవడం.
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి. మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా.
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి.
0: సార్ ఇది దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% కాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు కానీ రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్కి, అలానే ఎఫ్పిఓస్కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీసెస్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ 2వ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం మనోరంజన్కి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి కె సమ్మయ్య, కె మీరా, రమణిక, శ్రీరమణ వీరందరి కోరికపై శ్రీ ఆంజనేయం చిత్రం నుంచి ఈ పాట వినండి.

రంగారెడ్డి జిల్లా కడతాల్ గ్రామం నుంచి కానుగల గోపాల్ కిల్లర్ సినిమా నుంచి పాట వినిపించమని లేఖ రాశారు. వారి కోరిక మేరకు కిల్లర్ సినిమా కోసం మనో చిత్ర పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

జస్టిస్ చౌదరి సినిమా నుంచి పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోరికపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

రాజా చిత్రం నుంచి ఒక పాట వినిపించమని మెసేజ్ చేశారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుంచి చింతా శ్రీనివాస్ గారు, మీ కోరిక మేరకు ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి శ్రోతలకు గమనిక, అనేక మంది తమకు ఇష్టమైన పాట వినిపించమని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తున్నారు. అయితే కొన్ని పాటలు అందుబాటులో లేనందున మేము ప్రసారం చేయలేకపోతున్నాం. అందుకు సహృదయంతో మన్నించాలని కోరుకుంటున్నాం. అందుబాటులో ఉన్న పాటలు మాత్రం తప్పకుండా ప్రసారం చేస్తాం. కార్యక్రమంలో ఇప్పుడు మేఘ సందేశం చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లూళ్ళ మండలం లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత శ్రీనిధి,

పండి శివాజీ చంద్రకళ సహస్ర జోగు నరసయ్య పద్మ మహాశ్రీ బాస నరేందర్ శ్యామల భారతి గంగు మహేందర్ నాగలక్ష్మి వీరందరి కోరికపై మేఘ సందేశం చిత్రం నుంచి కేజే జేసుదాస్ పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

ఈరోజు ప్రముఖ నటి వాణి విశ్వనాథ్ గారి బర్త్డే సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నటించిన ఘరానా ముగుడు చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు శ్రోతలు. బొమ్మిదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటమ్మ, శాంతయ్య, చిన్మయ్య, నల్లారి శంకర్, నంగి రామకృష్ణయ్య, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరూ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. మీ కోరికపై ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు జనగామ జిల్లా బచ్చన్నపేట నుంచి కే పాండు కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాట వినిపించమని.

ముంజాల జిల్లా పొన్నాపురం కాలనీ నుంచి అంబటి నరసింహారెడ్డి, లావణ్య, రిషికేశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శివారెడ్డి, లక్ష్మీదేవి, వెంకట్రామరెడ్డి, ఈశ్వరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పద్మావతి వీరందరి కోరికపై మంచి చెడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుంచి అన్నల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోరికపై అడవి రామ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల పాడిన పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం కెవి మహదేవన్.

0: ఎన్నో వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత శ్రీ కాసర్ల శ్యామ్ గారి అభిప్రాయం ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం. నేను కాసర్ల శ్యామ్ గేయ రచయిత. ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. నేను విద్యార్థి దశలోనే రాసిన కవితలన్నీ ఆకాశవాణిలో ప్రసారమయ్యేవి. ఆ తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణి గారులతో జానపద కళాకారుడుగా ఎప్పుడైతే నేను రూపాంతరం చెందానో, జానపద గాయకుడిగా కూడా ఎన్నో పాటలు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు వినిపించే అవకాశం నాకు కుదిరింది. ఆ తర్వాత నేను రచయితగా మారి నృత్యనాటికలు రాసినప్పుడు, గేయ రూపకాలు రాసినప్పుడు అవన్నీ కూడా నా సభ్యులతో మేము ఆకాశవాణిలో ప్రదర్శింపజేసే అవకాశాన్ని నాకు అందించారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించిన ఆకాశవాణికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు వచ్చి ఒక మంచి పునాది మీద నేను ఉన్నానంటే దానికి కారణం ఆకాశవాణి. ఇంకా ఎన్నో వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై శ్రోతలు, మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కూడిన సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు గణేష్ చిత్రం నుంచి పాట వినిపించమని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవీత, హర్షవర్ధన్, దేవరాజు, లక్ష్మీ, వైష్ణవి, సాయి చరణ్, సాన్విత, సమత, అశోక్ వీరందరి కోరికపై హరిహరన్ సుజాత పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం నుంచి పెరక కొమరయ్య, లక్ష్మీ, శ్రవంతి, రవి, ఎమలు, బబ్బులు, సదానందం, జమున, రాధ, పెరక వికాస్, ఐలయ్య, లక్ష్మీనారాయణ, పి సుభాష్, రాజదుర్గయ్య, బుచ్చన్న, సుతారి కొమరయ్య వీరందరి కోరికపై మాయదారి మెల్లిగడ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

వరంగల్ కరీమాబాద్ ఉమ్మలగిడి దగ్గర నుంచి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోరికపై తొలి ముద్దు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట వినండి.

ఇంతటితో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు డాక్టర్ ఎన్ రమణి అందించిన వేణుగానం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కొద్ది క్షణాల్లో మధుర గీతాలు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలకు మధుర గీతల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా చాణక్య చంద్రగుప్త ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట వినండి. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నాలుగు స్తంభాలాట ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పిబి శ్రీనివాస్ పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అనుబంధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి. గీత రచన రాజశ్రీ, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం పిండియాలా.

వేటూరి రచనకు చక్రవర్తి స్వరాలు సమకూర్చక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట వినండి. చిత్రం మహాసంగ్రామం.

0: తొంభై వసంతాల ఆకాశవాణి సేవా ప్రస్థానంపై సినీ గేయ రచయిత జాతీయ అవార్డు గ్రహీత శ్రీ కాసర్ల శ్యామ్ గారి అభిప్రాయం ఇప్పుడు విందాం.
1: నమస్కారం, నేను కాసర్ల శ్యామ్ గేయ రచయిత. ఆకాశవాణి కేంద్రం 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు. ఆకాశవాణితో నాకు చాలా గట్టి అనుబంధం ఉంది. నేను విద్యార్థి దశలోనే రాసిన కవితలన్నీ ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఆ తర్వాత మా గురువులు వరంగల్ శంకరన్న, సారంగపాణి గారులతో జానపద కళాకారుడుగా ఎప్పుడైతే నేను రూపాంతరం చెందానో, జానపద గాయకుడిగా కూడా ఎన్నో పాటలు ఆకాశవాణి ద్వారా శ్రోతలకు వినిపించే అవకాశం నాకు కుదిరింది. ఆ తర్వాత నేను రచయితగా మారి నృత్యనాటికలు రాసినప్పుడు, గేయ రూపకాలు రాసినప్పుడు, అవన్నీ కూడా నా సభ్యులతో మేము ఆకాశవాణిలో ప్రదర్శింపజేసే అవకాశాన్ని నాకు అందించారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించిన ఆకాశవాణికి నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను. ఈరోజు నాకంటూ ఒక గుర్తింపు వచ్చి ఒక మంచి పునాది మీద నేను ఉన్నానంటే దానికి కారణం ఆకాశవాణి. ఇంకా ఎన్నో వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.
2: చెంగావి రంగు చీర చచ్చుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని

சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி சரி ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శ్రోతలు, మధురగీతాలు గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినబోయే పాట తోడికోడలు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడింది. గీతరచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

జీవన పోరాటం ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కాలం మారింది ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతమేనండి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా వినండి జీవన రాగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం సత్యం.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10 గంటలకు శ్రోతలు మరిన్ని మధుర గీతాలు వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు దాటి 20 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.